ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 8వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై 30వ తేదీ గురువారం. శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. గుజరాత్లో ఉన్న ప్రముఖ ఆలయం ద్వారకా గుజరాత్. ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఇవాళ క్షేత్ర ధనుసులో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం ద్వారకాలయం గురించి. అయితే జగత్ మంది త్రిలోక సుందర్ అని కూడా పిలువబడే ద్వారకాధీశ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు ఒక ముఖ్యమైన పౌరాణిక చారిత్రక ప్రదేశం. ప్రశాంతమైన తీర ప్రాంతం, జలాలు మరియు సందడిగా ఉండే ద్వారకా నగరం మధ్య నెలకొని ఉంది ద్వారకాధీశుడి ఆలయం. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం, వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం ద్వారక ఆలయం గురించి. ద్వారక అంటే మోక్షానికి ద్వారం, ద్వార అంటే తలుపు, మరియు క అంటే శాశ్వత ఆనందం అనే అర్థం. జగన్నాథ ఆలయంలాగానే ద్వారకాధీశుడు ఆలయం కూడా భారతదేశంలోని 4 ధామాలలో ఒకటిగా, సప్తపురులలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఒకప్పుడు ఇది శ్రీకృష్ణుని రాజధానిగా ఉండేదని వాస్తవాన్ని ద్వారకాధీశ్ గర్వంగా చెప్పుకుంటుంది.

క్షేత్రదర్శనిలో మనం ద్వారకా ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆలయపు అసలు నిర్మాణాన్ని శ్రీకృష్ణుని మునిమనవడైన వజ్రనావజి చేయించారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ ప్రధాన విగ్రహం నల్ల పాలరాయితుతో చెక్కబడింది. దానికి కౌస్తుభమణి ఇంకా లక్ష్మీదేవి సమర్పించిన పూలమాల అలంకరించబడి ఉంటుంది. అలాగే ఒక చేతిలో సుదర్శన చక్రం, మరొక చేతిలో శంఖం పట్టుకుని, ఇంకో చేతిలో గద, నాలుగవ చేతిలో తామర పుష్పంతో ఆ కృష్ణయ్య భక్తులకి దర్శనమిస్తారు.

క్షేత్రదర్శిలో మనం ద్వారకాలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ఆలయానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే రుక్మిణి ఆలయాన్ని కూడా మనం సందర్శించవచ్చు. అలాగే ఈ ఆలయం మృదువైన సున్నపి రాయి ఇంకా గ్రానైట్తో నిర్మించబడిన అద్భుతమైన చాణుక్య వాస్తు శిల్పి శైలితో ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7 గంటలు.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హే AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21%

0: తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ది దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డీ టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that

0: political parties must respect this expression.
1: Lok Sabha lo the Public Examinations Amendment Bill 2026 aamodam pondina sandarbhanga vidyarthulaku yuva aashavahulaku samachara prasara shaka mantri Ashwini Vaishnav అభినందనలు తెలిపారు. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గవెట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండుకు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం, ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఈ అంశం గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రేయస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా పొందాలి అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా చేస్తున్న నామాని సుజనాదేవి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుజనాదేవి గారు.
1: నమస్కారం అండి.
0: చాలామంది ఈ ఇన్సూరెన్స్ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ చేస్తుంటారు వాళ్ళ భవితను భద్రంగా ఉంచుకోవడానికి.
1: అవునండి.
0: అదే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏ పథకం కింద చేసినా చనిపోవడం జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఎవరికి ఇస్తారు?
1: ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇవాళ కాలంలో తప్పనిసరిగా అందరూ వారి జీవితానికి భద్రత పెంచుకోవడానికి తీసుకోవాల్సిన పాలసీ సార్. ఇది తీసుకున్న తర్వాత వాళ్ళే ప్రీమియమ్స్ కడతారు, వాళ్ళే పాలసీ తీసుకుంటారు కాబట్టి. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు గాని మామూలుగా గానీ చనిపోతే ఇంట్లో వాళ్ళ పాలసీ బాండ్స్ ద్వారా తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ఏజెంటు మాక్సిమం ఈ విషయం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అప్రోచ్ అవుతాడు, వీళ్ళ దగ్గరికి వస్తాడు. లేదా వీళ్ళే ఇంట్లో ఉన్న పాలసీ బాండ్స్ ద్వారా వీళ్ళు చేశారు అనే విషయం తెలుస్తుంది. దానిని ఆ సంస్థ లోపల వాళ్ళు నిర్ధారించుకుంటారు అది ఫోర్స్లో ఉందా లేదా.
0: సుజన గారు, మనం గమనిస్తుంటాము ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నిత్యము మెడిసిన్ వాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో తెలియచెప్పి ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వైద్యం ఈ మందులు వాడుతున్నారని చెప్పినప్పుడు సరైన సహకారం అందించడానికి వీలవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల విషయంలో కూడా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా ఫలానా ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, ఫలానా బ్యాంకులో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పి ఉంచడం ఉత్తమమని అంటారా?
1: సరిగ్గా మీరన్నది 100% నిజము. తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అవగాహన ఉండడం అనేది చాలా సరైన పద్ధతి సార్. అలాగే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీని కూడా ఫోర్స్లో ఉంచుకోవడం కూడా అంతకుమించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త సార్.
0: పాలసీ ఫోర్స్లో ఉండాలి అన్నారు, ఇది క్లెయిమ్ రావాలి అంటే. ఈ పాలసీ ఫోర్స్లో ఉండడం అంటే ఏమిటండి?
1: పాలసీకి దానికి తీసుకున్న తేదీని డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు సార్. అప్పటి నుండి వాళ్ళు క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ అంటే 6 నెలలకొకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, 3 నెలలకొకసారి కానీ వారు కోరుకున్న విధంగా కట్టుకోగలిగే ప్రీమియం కట్టగలిగేటువంటి అవకాశం వారికి ఉంది. వారి యొక్క వెసులుబాటును బట్టి కొంతమందికి పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అప్పుడు నెల నెల జీతం వస్తుందన్న వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల నుండి డైరెక్ట్గా రికవర్ చేసుకునేట్లుగా అలా వాళ్ళ వెసులుబాటును బట్టి చేస్తారు. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుండి వాళ్ళు ఒక సంవత్సరానికి ఉదాహరణకు పెట్టుకున్నారనుకోండి, మార్చిలో పాలసీ తీసుకుంటే మళ్ళీ మార్చి లోపల ఆ తేదీ వచ్చినప్పుడు మళ్ళీ కట్టాలి. అలా కట్టకపోతే అది ల్యాప్స్ అవుతుంది, అది ఫోర్స్లో ఉండదన్నమాట. అయితే దీంట్లో కూడా కొన్ని వెసులుబాటులు ఉన్నాయి సార్. నెలకైతే 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటుంది, ఇస్తారు. అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ వాటికి ఒక 1 నెల రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయం లోపల కడితే దానికి వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకుంటారు, అది ఫోర్స్లో ఉన్నట్టుగానే పరిగణించబడుతుంది.
0: మనం తీసుకున్న పాలసీ ప్రీమియం అంటే ఆ కిస్తీలు టైం టు టైం గనక కట్టినట్లయితే ఆ పాలసీ యాక్టివ్గా ఉన్నట్టు, జీవించి ఉన్నట్టు. అలాంటి యాక్టివ్గా ఉన్న పాలసీ సమయంలో గనక ఏదైనా మరణం సంభవించినట్లయితే దానికి సంబంధించిన ప్రీమియం పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ పొందడానికి వీలవుతుందంట?
1: వీలవుతుంది.
0: ఒకవేళ 10 సంవత్సరాలకు గాను ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారనుకుందాము, 9 సంవత్సరాల వరకు కట్టాడు అనారోగ్య కారణాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల, ఒక చివరి సంవత్సరం కట్టలేదు, ఆ మధ్యలోనే తను చనిపోవడం జరిగింది, అలాంటి పరిస్థితులు ఎలా?

0: చూస్తారు.
1: ఇప్పుడు 2014 తర్వాత ఈ ఐఆర్డిఏ పెట్టిన రూల్స్ ప్రకారము అలాంటివి లేవు సార్.
0: కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉండే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను బట్టి ఇన్సూరెన్స్ పథకము యాక్టివ్లో ఉండి ఫోర్స్లో ఉంటేనే క్లెయిమ్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది.
1: ఉంటుంది.
0: ఎవరు దీనికోసం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి?
1: క్లెయిమ్ ఎప్పుడైనా కూడా ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో నామినీ ఉంటుంది సార్. తప్పనిసరిగా నామినీ వాళ్లే క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వాళ్లే దాన్ని క్లెయిమ్ చేస్తారు. అంటే మైనర్ పిల్లల మీద తీసుకున్న పాలసీకి ప్రపోజర్గా తండ్రి ఉంటాడు. అతనికి ఆ మైనర్ బాలునికి కానీ బాలిక కానీ 18 సంవత్సరాలు రాగానే తప్పనిసరిగా ముందర నామినేషన్ రిజిస్టర్ చేయాలి. చాలామంది అది అలాగే వాళ్ళ యొక్క ఈ బిజీ షెడ్యూల్ వల్లనో ఏమో కానీ నామినేషన్ రిజిస్టర్ చేయకపోతే ఓపెన్ టైటిల్ అవుతుంది. అప్పుడు క్లెయిమ్ తీసుకోవడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. లీగల్గా అలాంటివన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి.
0: అంటే వాళ్ళు ఫ్యామిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్
1: అందరికి
0: అందులో భాగం రావడం సమస్యలుంటాయి. నామినీ పేరు గనక ఖచ్చితంగా నమోదు చేసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా నేరుగా నామినీకి
1: చెందుతుంది.
0: మిగతా కుటుంబ సభ్యులు వచ్చి అడగడానికి వీల్లేదు.
1: వీల్లేదు.
0: ఉదాహరణకి నామినీగా పేరు రాసిన వాళ్ళు కూడా చనిపోయి ఉండి వాళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు అందులో చేర్చకపోయి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
1: అప్పుడు ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓపెన్ టైటిల్ అవుతుంది సార్. అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురమ్మనడము, కోర్టు నుండి తీసుకురమ్మనడం ఇది జరుగుతుంది సార్. కాబట్టి ఒకవేళ నామినీ చనిపోతే మళ్ళీ వెంటనే వేరే నామినీని రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
0: సుజన గారు, ఈ క్లెయిమ్ పొందడానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎంత కాలం పడుతుంది అంటారు?
1: నిజానికి క్లెయిమ్ ఇప్పుడు చాలా తొందరగానే వస్తుందండి. దాంట్లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో నాన్ ఎర్లీ క్లెయిము, ఒకటి ఎర్లీ క్లెయిమ్. ఎర్లీ క్లెయిమ్ అంటే మనకు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల లోపల కనుక వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటే చాలా తొందరగా చనిపోవడం. దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ లోపల అది నిజంగానే వాళ్ళకి ఏమైనా జబ్బు ఉండి అది దాచి తీసుకున్నారా, ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఆ విషయాన్ని మనకు పాలసీలో చెప్పకుండా తీసుకున్నారా, అలాంటి విషయాల మీద ఎంక్వైరీ చేసేసి అది జెన్యున్ క్లెయిమే కనుక అయితే వెంటనే ఇచ్చేస్తారండి. అది కాకుండా నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 3 ఇయర్స్ దాటిన తర్వాత ప్రీమియమ్స్ కట్టి ఉండేది ఉంటే వారికి ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళు క్లెయిమ్ ఫామ్స్ ఇవ్వాలండి. డెత్ సర్టిఫికెట్, వాళ్ళ యొక్క ఆధార్ ధృవీకరణ పత్రము మరియు బ్యాంక్ డీటెయిల్స్, డిశ్చార్జ్ వచ్చర్ ఒకటి ఉంటుంది, ఆ డిశ్చార్జ్ వచ్చరు, క్లెయిమెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఇస్తే ఇమీడియట్గా చేసేస్తారు.
0: వీటితో పాటు క్లెయిమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత సాక్షి సంతకం కోసం వాళ్ళ సంబంధికులు తోడుగా తీసుకురావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా?
1: అందులోనే ఉంటుంది సార్, విట్నెస్ సిగ్నేచర్ అని. దాన్ని సాధారణంగా ఎప్పుడైనా కూడా ఏజెంట్ మాత్రం ఏజెంట్ చేస్తాడు. ఎందుకంటే పాలసీ చేసింది అతనే కాబట్టి. మళ్ళీ ఏజెంట్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ పాలసీ హోల్డర్కి మధ్యన ఒక వారధిలాగా ఉంటాడు కాబట్టి అతను ఇద్దరు ఇరువైపుల పార్టీలకు తెలుస్తుంది కాబట్టి అతనే మ్యాక్సిమం చేస్తాడు.
0: సాధారణంగా ఏ ఏ పరిస్థితుల్లో ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు?
1: ఎటువంటి పరిస్థితులలో చేస్తారంటే ఒకవేళ పాలసీ అతను చనిపోయే నాటికి ఫోర్స్లో లేకుండా ఉన్నట్లయితే, మరొకటి అతను కావాలని ముందర ఏదైనా దీర్ఘకాలిక రోగము లేదు అంటే హాస్పిటలైజ్ అయినా అట్లాంటిది ఏదన్నా అయినా అది అంత దాచి ఒకవేళ కనుక పాలసీ తీసుకున్నా అది తర్వాత కనుక తెలిస్తే, దీంట్లో మళ్ళీ సెక్షన్ 45 కూడా అప్లై అవుతుంది సార్. అలా దాచి తీసుకుంటే అప్పుడు ఎంక్వైరీ చేసేసి ఆ విషయాలు కనుక వీళ్ళకి ప్రూఫ్ దొరికితే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
0: అంటే ఆల్రెడీ ఒక టెర్మినల్ డిసీజ్ అంటే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ అలాంటి విషయాలన్నీ దాచిపెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లయితే ఆ క్లెయిమ్ పొందడానికి వీలుపడదు.
1: రైవల్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి సార్ ఇందులో. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు నామినీకే తప్పనిసరిగా పే చేయాలా అంటే నామినీ వచ్చి ముందర మనకి ఇంటిమేషన్ లెటరు ఆ క్లెయిమ్ ఫామ్స్ తీసుకొని వెళ్ళి ఇన్ టైంలో తను పూర్తి చేసి ఇస్తే మనము పే చేయొచ్చు. ఈ లోపలే మనం పే చేసే లోపలనో వాళ్ళు మనల్ని ఇంటిమేషన్ ఇచ్చే లోపల వేరే వాళ్ళు ఎవరైనా, మ్యాక్సిమం ఎప్పటికీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే తల్లికి ఉన్న భార్యకి మధ్యలో ఉంటుంది సార్. నామినీ తల్లి పేరుందనుకోండి, భార్య క్లెయిమ్ చేస్తుంది వచ్చి ఇది నాకు సంబంధించిన పాలసీ ఆమెకు పోకుండా ఆపండి అని చెప్పేసి

0: ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది.
1: అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
0: ఎవరికి అంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నామినీ ఎవరైతే ఉన్నారో, నామినేషన్ యొక్క లీగల్గా మనకున్న సెక్షన్స్ ప్రకారము నామినేషన్ ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే క్లెయిమ్ ఇవ్వడానికి అధికారం ఉంది మనకి. కానీ ఈ లోపల మనం ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇచ్చే లోపలనే గనక కోర్టు ద్వారా, అది అడ్వకేట్ నోటీస్ కాదు, కోర్టు ద్వారా గనక ఆపండి అని వచ్చేదంటే మాత్రం ఆపి కోర్టు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇవ్వాల్సి వస్తుంది.
1: సుజన గారు, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ రకంగా అందజేస్తారు?
0: ఇన్సూరెన్స్ క్లెయిము ఇదివే ఇంతకు పూర్వం అయితే చెక్ ద్వారా ఇచ్చేవారు సార్, ఇప్పుడు నెఫ్ట్ ద్వారా మాత్రమే ఇస్తున్నాం. నెఫ్ట్ ద్వారా అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, దాన్ని పరిశీలన చేసేసి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతుంది సార్.
1: ఏదైనా కారణం చేత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అని తెలిసి సరైన సహేతుకమైన కారణం కాదు

0: తీసుకొని దాన్ని పరిశీలన చేసేసి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతుంది సార్.
1: ఏదైనా కారణం చేత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అని తెలిసి సరైన సహేతుకమైన కారణం కాదు అని అనిపించినప్పుడు అప్పీల్ కోసం కానీ రిడ్రెసల్ ఏదైనా మెకానిజం ఉందంటారా?
0: ఉంది సార్. రిడ్రెసల్ మెకానిజం ముందర డివిజనల్ ఆఫీస్ వాళ్ళు రెప్యుడియేషన్ చేస్తారు. రెప్యుడియేషన్ చేసినప్పుడు అది ఒకవేళ గనక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. దాని లోపలనే మేము సో అండ్ సో ఈ కారణాల వల్ల మేము ఈ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నాము, మీకు ఒకవేళ మా యొక్క డెసిషన్ నచ్చకపోతే మీకు మా జోనల్ రిడ్రెసల్ కమిటీ ఉంది, ఆ కమిటీలో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ అది కూడా కాకపోతే అప్పుడు అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు అని ఆ వివరాలన్నీ కూడా అడ్రస్లతో సహా ఇస్తారు అందులో.
1: అలాంటి అప్పీల్కి వెళ్ళి క్లెయిమ్ సాధించుకున్న సందర్భాలు ఉన్నాయంటారా?
0: ఉంటాయి సార్. ఎందుకంటే అందులోపల ఒక రిటైర్డ్ జడ్జ్ ఉంటాడు, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చేస్తారు కాబట్టి అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
1: నామినేషను రాయకపోవడము లేదా నామినేషను ఇవ్వబడిన వాళ్ళు చనిపోయి ఉండడము ఇలా ఉన్నప్పుడు ఓపెన్ టైటిల్ అవుతుంది అన్నారు కదండి, అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఐదుగురు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకుందాం, క్లెయిమ్ వల్ల వచ్చే అమౌంట్ని ఐదుగురు పేరిట ఇస్తారా, లేదంటే ఐదుగురిలో నలుగురు ఒకళ్ళ పేరు మీద ఇవ్వమని ఒక అండర్టేకింగ్ ఇస్తే ఒకళ్ళకి ఇస్తారా?
0: అలాంటప్పుడు మనము అనేది ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సార్. దాని ప్రకారము వాళ్ళు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి మా అందరిది ఇలా వీళ్ళ పేరు మీద ఇవ్వండి అట్లా వాళ్ళు గనక మనకు అఫిడవిట్ అది చేసిస్తే, నోటరీ చేసిస్తే మనం ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: సాధారణంగా మీరు అన్నట్టు అటు సంస్థకు ఇటు పాలసీదారుడికి మధ్యలో ఈ ఏజెంటు వారధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏజెంటు తప్పిదం వల్లనో నిర్లక్ష్యం వల్లనో ఆ పాలసీ క్లెయిమ్ సరైన సమయంలో చేయకపోయినట్లయితే, సరైన విధానంగా చేయకపోయినట్లయితే ఆ తర్వాత ఎలా అప్రోచ్ కావాలి?
0: దీంట్లో మా ఏజెంట్కి సంబంధించి కూడా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు సార్. కొంతమంది తెలియకనో తెలిసో అట్లా కావాలని చేస్తే మాత్రం వారి మీద క్రమశిక్షణ చర్యలు మా ఆఫీస్ పరంగా తీసుకోబడతాయి.
1: క్లెయిమ్ పొందడానికి ఏదైనా కాలపరిమితి ఉందా, లిమిటేషన్ ఉందండి?
0: ఉందండి. 5 సంవత్సరాల లోపల చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గర అప్లై చేసుకోవాలి, లేదు అంటే టైం బార్డ్కి క్లెయిమ్ అని అంటారు. అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అవి చేస్తే దాని మీద మన అధిష్టానం ఒకసారి డెసిషన్ తీసుకుని అది ఒకవేళ నిజంగా అనిపిస్తే ఆ రకంగా క్లెయిమ్ కూడా ఇస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒకవేళ ఫోర్స్లో లేకుండా చివరి సంవత్సరం ఒకటి కట్టకుండా అని మీరు అడిగారు, అటువంటి వాటిల్లో కూడా ఎక్స్క్రేషియా క్లెయిమ్స్ అని అంటే ఈ డెసిషన్ ద్వారా కొన్ని తీసుకునేటువంటి అధికారం అధిష్టానానికి ఉంది.
1: ఎంత సమయం పడుతుంది ఒక క్లెయిమ్ ఇవ్వడానికి?
0: నిజానికి నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 సంవత్సరాలు దాటిన క్లెయిమ్కి వారు మొత్తము అన్నీ తీసుకుని వస్తే అదే రోజు పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఎర్లీ క్లెయిమ్ అయితే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఒక 1 మంత్ తీసుకుంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సుజన గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి, నమస్కారం.

మీరింతవరకు ఇది మన చట్టం ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈ అంశం గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రేయస్ రమేష్ శంకసారి.

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మా ఫోన్ నెంబర్ 0402324 0852. కార్యక్రమంలో ముందుగా ముసారాంబాగ్ నుంచి వసుంధర, అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను, సికింద్రాబాద్ ఏఓసీ గేట్ నుంచి అనంతలక్ష్మి, రవీందర్, వీళ్ళందరి కోసం ఏకవీర సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, కెవి మహదేవన్ సంగీతం

మీరు వింటున్నారు జనరంజని. ఈరోజు ప్రపంచ వ్యక్తుల అక్రమ రవాణా దినోత్సవం. మానవ అక్రమ రవాణాను సమాజంపై దాని ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మొట్టమొదటి ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని 2014 జూలై 30 పాటించారు. మానవ అక్రమ రవాణా బాధితుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి వారి హక్కుల పరిరక్షణ ప్రోత్సాహం కోసం ఐక్యరాజ్యసమితి మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 30 జూలై ప్రపంచవ్యాప్తంగా పాటిస్తోంది.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాతి పాట ఇంటి దొంగలు సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు. వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, అల్మాస్గూడ నుంచి రవికుమార్, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్పీ కోదండపాండి సంగీతం అందించారు.

మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324 0852. శ్రీలక్ష్మి నటి తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకులు పెదాలు ఇట్టే విచ్చుకుంటాయి. ఆమె నవ్వులు పువ్వులు ఏరుకోవడంలోనే తెలుగు ప్రేక్షకులకు చక్కలిగింతలు పుడుతుంటాయి. పుణ్యభూమి కళ్ళు తెరు చిత్రంలో నాయికగా పరిచయమైన శ్రీలక్ష్మి తర్వాత హాస్యనటిగానే మనందరినీ నవ్వించారు. ప్రముఖ దర్శకులు జంజాల చిత్రాల ద్వారా శ్రీలక్ష్మికి విశేషమైన గుర్తింపు లభించింది. ఆనంద భైరవిలో ఆనందం వస్తే ఈల వేసే పాత్రలో శ్రీలక్ష్మి పూయించిన నవ్వులు ఎవరు మాత్రం మర్చిపోగలరు చెప్పండి. ఇక శ్రీవారికి ప్రేమలేఖ 2006

చంటబ్బాయి, స్వర్ణకమలం ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మనందరినీ నవ్వించారు. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆనందభైరవి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానికి పాడిన పాట, వేటూరి రచన, రమేష్ నాయుడు సంగీతం. ఈ పాటను అడుగుతున్నారు కీసర మండలం గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ మల్లేష్ గౌడ్, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు, పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్.

టైగర్ సినిమా నుంచి ఈ పాట నడుతున్నారు. కృష్ణా జిల్లా పెడనా నుంచి కనకారావు పార్వతి, ఇంకా కర్తాంచు కాలింగర్ గోపాల్, గణేష్ సంజయ్ అభిలాష్ కొమరం జిల్లా నుంచి వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, సత్యం సంగీతం అందించారు.

శ్రోతలకి ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈ రోజున కుక్క కాటుకు తీసుకోవాల్సిన చికిత్స మరియు జాగ్రత్తలు. ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్, డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, వీరు హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, మరో నెంబర్ 2324085.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
6: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
5: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324-0852. అరుంధతి సినిమాలో వదల బొమ్మాలి వదల అంటూ తన నటనతో మనందరినీ కట్టిపడేసిన నటులు సోను సూద్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అరుంధతి సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం సందీప్, శ్రీకృష్ణ, మురళి, రేణుక పాడారు. అనంత శ్రీరామ్ రచన, కోటి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత, అలాగే ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి అనిత, అల్మాజ్ గూడ వినాయక కమిటీ హాల్ నుంచి దమ్మోజీ మధుసూదనాచారి శ్రీవాణి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: మీరింతవరకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కార్యక్రమం మూడో భాగం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:30. జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు కొన్ని క్షణాల్లోనే.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసును నిత్యం రంజింపచేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం.
1: హలో
0: హలో
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి.
1: మేము భువనగిరి అర్బన్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. కొండ యాదగిరి
0: గారు చెప్పండి.
1: కురుక్షేత్రం చిత్రంలో నుంచి పాట వినిపించాడు.
0: మృగింది కళ్యాణ వీణ,
1: అదే పాట.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం పాట వినిపిస్తున్నాను, వినండి.

0: నమస్తే అండి, మీ పేరు?
1: ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగుడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మేడం. స్వామి యాదవ్.
0: స్వామి గారు చెప్పండి, ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఏ పాట కావాలి ఈ రోజు మీకు?
1: దేవుడు చేసిన మనసులో మస్క మస్క సీచటిలో.
0: ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు చెప్పండి.
1: మేడం, ఈరోజు పసివాడి ప్రాణం మూవీలో కాశ్మీరు లోయలో.
0: ఓకే ఓకే, చాలా హుషారైన పాట మీకోసం వినిపిస్తాం.

0: హలో, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెల్కమ్ టు జనరంజని.
1: నమస్కారం అండి.
0: నమస్తే, చెప్పండి మీ పేరు.
1: నా పేరు నాగయ్య నాయుడు. విజయనగర్ కాలనీ.
0: విజయనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: నేను రిటైర్డ్ ఎంప్లాయీ మేడం.
0: వెరీ నైస్.
1: పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ వెళ్తాను. వాకింగ్ వచ్చిన తర్వాత పేపర్ చదువుకుని జనరల్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: జనరల్ అన్ని కార్యక్రమం ఇస్తాం. రాత్రి మధ్యన మంచి కార్యక్రమం పాత పాటల మధ్యన అది తప్పకుండా ఉంటాను మేడం.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: నేను 1970 నుంచి రేడియో మాది మేడం. మాకు చాలా అనుభవంగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంటకి మన ఈ అప్పుడు ఆరంభిక కార్యక్రమం ఉండేది మేడం, చాలా బాగుండేది. తర్వాత రేడియో సభ్య చలన చిత్రం అని మధ్యాహ్నం 3 గంటలకు చేసేవారు. తప్పకుండా ఆ సినిమా రిలీజ్ చేసేవారు మేడం. ఆ రోజుల్లో నాకు ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా చీకటి వెలుగుల సినిమాలో ఊరు పేరు లేని వారిని ప్రేమించాను. మా పాట బాగుంటుంది.
0: ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాం.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
0: బాగున్నా మేడం?
1: చాలా బాగున్నాను.
0: మీ ఆకాశవాణికి ప్రత్యేక అభినందనలు మేడం.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పేరు చెప్పలేదు.
0: పుల్పాటి వెంకటేష్, మెరినాల్ కి చేస్తాను మేడం.
1: వెంకటేష్ గారు, ఓకేనండి.
0: 55 సంవత్సరాలు మేడం. 40 సంవత్సరాల నుంచి మీ రేడియో ఎక్కువ ప్రత్యేకంగా ఇదే మన అన్ని రేడియోల కన్నా మీ ఆకాశవాణి ఎక్కువ ఉంటది మేడం.
1: చాలా సంతోషం, చాలా సంతోషం. చెప్పండి, ఏ పాట కావాలి?
0: ప్రతి ఒక్క కార్యక్రమం నాకు చాలా ఇష్టం మేడం. ఎందుకంటే ఆకాశవాణి అంటే నాకు ముద్ర మధ్యలో ఏమంటారు అట్లా అతకపోయింది మేడం.
1: ఓకే ఓకే.
0: మీరు చేసే ప్రసారాలు కూడా అట్లా ఉంటాయి మేడం.
1: ఓకే.
0: మీ ఆకాశవాణి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను మేడం నేను.
1: థ్యాంక్ యూ వెరీ మచ్. పాట
0: గోపాల్ రావు గారి అమ్మాయి. ఏదన్నా కానీ ఒక చక్కని పాట వేయండి,
1: అందులోంచి టైటిల్ సాంగ్ వినిపిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.

పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు ఇంతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటనరీ ఆఫీసర్, డాక్టర్ నిషిత వెటనరీ ఆఫీసర్, డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, వీరు హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324 0852, మరో నెంబర్ 2324

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: ప్రగతి ప్రధాన సాగిపుమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయతార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
5: మీట్ ద స్టార్
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: FM 102.8 మెగాహెర్ట్స్ పై.
5: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం సరిగా 9 గంటలు. ఇప్పుడు హిందీ కార్యక్రమాలు విందాం. మళ్ళీ మనం 10 గంటలకు వార్తల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అందాక వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డిపిఆర్ సిద్ధమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సుస్థిర విమాన ఇంధనం వినియోగం, అంతర్జాతీయ విమానయాన కార్బన్ ఉద్గారాల తగ్గింపు పథకం అమలుపై దేశ సన్నద్ధతను సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో SAF ఉత్పత్తి, మిశ్రమ విధానం, కార్బన్ లెక్కలు, సరఫరా వ్యవస్థ పురోగతిని పరిశీలించారు. లోక్సభలో రాహుల్ గాంధీ అసందర్భ పదజాలాన్ని ఉపయోగించారని, హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాల్పులు జరపాలని, హోంమంత్రి గాని లేదా మరే ఇతర మంత్రి గాని ఆదేశాలు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ లేదా SDM మాత్రమే అటువంటి ఆదేశాలు జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ ఉదయం మంచిర్యాల, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన సాంగ్ వినాలనుకుంటే 0402324052 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా చక్రం సినిమా నుంచి కౌశల్య పాడిన పాట. సీతారాం శాస్త్రి రచన, చక్రి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్నారు జగిత్యాల కోరుట్ల నుంచి బింగి గణేష్, రజని ఆర్మూర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి నందిపేట నుంచి వెంకటేష్. వీళ్ళందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324-0852. గజనీ సినిమా నుంచి పాట నడుతున్నారు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్ సత్యమ్మ, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు రామాదేవి. కార్తీక్ పాడారి పాటని వేటూరి రచన, హారీస్ జయరాజ్ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు విన్నారు ఎవర్గ్రీన్ హిట్స్లో మనం 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు కూడా నచ్చిన పాట వినాలనుకుంటే 0402324852 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే అతడు సినిమా నుంచి రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం. ఈ పాట నడుతున్న శ్రోతలు ప్రొద్దుటూరు నుంచి శంకరంపల్లి నుంచి మోటకృష్ణ, సంతోష, రంగారెడ్డి, బండిరావిల గ్రామం నుంచి లక్ష్మీ, వల్లక్ష్మి, జయలక్ష్మి, ఇంకా నిజామాబాద్ ఆరా చౌరస్తా నుంచి రాజు, ఉమా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మహారథి సినిమా నుంచి పాట నడుగుతున్నారు. నిజామాబాద్ నుంచి నరసింగరావు, ఇంకా నాగర్కర్నూలు నుంచి వెంకటేశం యాదమ్మ అఖిల, గురుకిరణ్ ఇంకా చేతనాచార్య పాడేరి పాటని అనంత శ్రీరామ్ రచన, గురుకిరణ్ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కుక్క కాటుకు తీసుకోవాల్సిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్, ఇంకా డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, వీరు హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో 0402324085252, మరో నెంబర్ 0402324085253.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఆరు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. అమ్మని గురించి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి నెలకొందల సిద్ధులు శారద, రాయిగి నుంచి దాసరి రవి, వీళ్ళందరి కోసం ఈ పాట. జీన్స్ శ్రీనివాస్, శ్రీలేఖ, పార్థసారథి పాడారు. సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మాసా సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, ఇంకా వరంగల్ కాసేపగ్గు నుంచి దాసి రామచంద్ర, సుమతి భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం పాడారు ఈ పాటని.

దేశముద్ర సినిమా నుంచి పాట నడుతున్నారు చోటుపల్లి నుంచి గుండురాజు, అనూష, కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ కన్నా చిన్నపాసి, ఇంకా నల్గొండ నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, చక్రి స్వీయ సంగీతంలో కౌశల్యతో కలిసి పాడిన పాట ఇది. కందికొండ రచన.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పోఖ్రి సినిమా నుంచి పాట నడుపుతున్నారు హన్మకొండ నుంచి రవీందర్ స్వరూప, ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, కాశీబుగ్గ నుంచి సుదర్శన్ సరిత, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్. వీళ్ళందరి కోసం ఈ పాట కార్తీక్ మహాలక్ష్మి పాడారు. భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఎవర్గ్రీన్ హిట్స్లో మీరు విన్న ఆ పాట విక్రమార్కుడు సినిమా నుంచి టిప్పు చిత్ర విజ్జి పాడారి పాటని చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు తూర్పుగోదావరి, ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తుడు, నాగలక్ష్మి, ఇంకా పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, యాదాద్రి యాదగిరి, అనురాధ, నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్, ఫారూక్.

ఎవర్గ్రీన్ హిట్స్లో చివరిగా మీరు వింటున్నారు చిరుత సినిమా నుంచి రంజిత్ గీతామాధురి పాడారి పాటని విశ్వరచన మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాట నడుతున్న శ్రోతలు ఉమ్మడి నుంచి దివాకర్ విమల, పార్సిగుట్టు నుంచి సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, అనంతపురం నుంచి అఖిల్ అరుణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న జిల్లా కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన ఆయన ఆగస్టు 3లోగా ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ పూర్తయిందని, 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందని తెలిపారు. పరీక్షల్లో జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును 13వ తేదీ వరకు పొడిగించారు. తెలంగాణ ఎప్సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వటం, ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్, నీటి సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మనీతం. గురువారం ప్రత్యేకంలో ఒక గాయకుని సినీ సంగీతపు ప్రయాణ విశేషాలు మాట్లాడుకుందాం. ఇంతకీ ఎవరు ఆ గాయకుడు, ఏంటి ఆ విశేషాలు అనుకుంటున్నారా? చెప్తాను. మరి ఆ గాయకుడు ఎవరో మీరే గుర్తుపట్టాలి. ఒక స్వరం ఎన్నో హావభావాలు, పద్యమైనా పాటైనా శాస్త్రీయమైనా మాస్ బీట్ అయినా వైవిధ్యానికి మారుపేరుగా కట్టిపడేసే స్వరం ఆయనది. హీరో అవ్వాలనుకొని కాలేకపోయినా ఎందరో హీరోలకి స్వరమయ్యారు. హోటల్లో 30 రూపాయల జీతంతో మొదలైన ప్రయాణం 30,000కు పైగా పాటల ప్రస్థానం అయింది. ఇటీవలే షష్టిపూర్తి కూడా చేసుకున్నారు ఆ గాయకుడు. ఇందుకీ ఎవరు ఆ గాయకుడు, ఏంటి ఆ విశేషాలని మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఆ గాయకుడిని గుర్తుపడితే 0402324085200420024085200 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, ఎంతమంది శ్రోతలు స్పందించారంటే రాజు, మమత, రవికుమార్ గారు, బండి కృష్ణగౌడ్, విజిత, గీత, కృష్ణ గీత, లీలా వెంకట్రావు గారు, కొండ యాదగిరి, గోపి, కల్పన, విష్ణు, గీత, గోవింద్, వత్సల, ఇంకా చాలామంది శ్రోతలు మనోగారి గురించి మాట్లాడుకోబోతున్నామంటూ గుర్తుపట్టి నాకు సందేశాలు పంపించారు. చాలా చాలా థ్యాంక్స్. ఎస్, ఈరోజు మనం మనోగారి పాటల పూదోటలో షికారు చేద్దాం. మంచి మంచి పాటలు వింటూ మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040 జత చేసి 2324085 2 2324085 3 2 9 5 5 0 9 2 3. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: సింగర్ మనోగారి స్పెషల్ వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియోలో సమయం 11:12 దాటి 42 సెకండ్లు. నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని. గుంటూరు సత్తెనపల్లిలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగూరుబాబుకి చిన్నతనం నుండే రంగస్థలంలో సంగీతంలో ప్రవేశముంది. అయితే కోటప్పకొండ తిరణాలలో ప్రభలలో పద్యాలు అనర్గళంగా పాడేవారట నాగూరుబాబు. అలా పద్యాలు పాడితే వారు వేసుకున్న బట్టలకి, కాస్ట్యూమ్స్కి రూపాయి నోట్లు గుచ్చేవారట విన్న అభిమానులందరూ ఎంతో సంబరపడిపోయి. ఇక అలా అవడంతో నేను బాలనటుడిని అనుకుని కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారట కూడా నాగూరుబాబు. దానితో హీరో అవ్వాలని ఎంతో ఆశ. మరి హీరో అవ్వాలంటే ఏం చేయాలి? వెంటనే టికెట్ కొనుక్కొని చెన్నై రైలు ఎక్కేశారు నాగూరుబాబు. ఇంతకీ హీరో అయ్యారా? హీరో అవ్వకుండా మరి గాయకుడు ఎలా అయ్యారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్టేషన్ మాస్టర్ సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, మనో గారు, అదే నాగూర్ బాబు గారు, సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. ఈ పాట మీకు గుర్తుండుంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళు ఆ పట్టాల మీద ఆ ట్రైన్ లాంటి ఒక చిన్న బగ్గీని పరిగెట్టిస్తూ ఉంటారో, అంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటారు ఆ ముగ్గురు గాయకులు కూడా. బాగుంటుంది. అప్పట్లో సూపర్ హిట్ పాట, మరి చక్రవర్తి గారి సంగీతం, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు నేను మీ పద్మిని. మరి ఈరోజు మనో గారి గురించి మాట్లాడుకుంటున్నాం, మంచి మంచి పాటలు వినబోతున్నాం. అలా మరి ట్రైన్ టికెట్ తీసుకున్నారు, ఈ పాటలో విన్నాం కదా, ట్రైన్లో పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకొని చెన్నై రైలు ఎక్కేశారు. రైలు ఎక్కి హీరో అవుదాం అనుకున్నారు. అలా చెన్నై వచ్చిన నాగూర్ బాబుకి హీరో ఛాన్స్ రాలేదు. చేతిలో తినడానికి డబ్బులు లేవు, అన్ని డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలి? అప్పుడు ఒక హోటల్లో కేవలం 30 రూపాయల జీతానికి పాటలు పాడడం మొదలెట్టారట నాగూర్ బాబు గారు. తనకు వచ్చిన విద్య ఒకటే, అది సంగీతం, పాటలు, వాటిపైనే దృష్టి పెట్టారు. అలాగా 1982 స్వరకర్త అయిన ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర 14 ఏళ్లకే సహాయకుడిగా చేరిపోయారు మనం. మరి ఆ తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 14 ఏళ్లకే ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర సహాయకుడిగా చేరిపోయారు. దాదాపు 2 ఏళ్లు పనిచేశారట ఎంఎస్వి గారి దగ్గర. ఎన్నో పాటల రికార్డింగ్లో హెల్ప్ చేయడం, ట్రాక్స్ కూడా పాడేవారట నాగూర్బాబు గారు ఎంఎస్వి దగ్గర. ఆ తర్వాత సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర కూడా అసిస్టెంట్గా పనిచేస్తూ పాటల కంపోజింగ్లో సహాయం చేసేవారు. ఇక చక్రవర్తి గారి దగ్గర అయితే కుడిభుజం అనే చెప్పాలి. ఆయన కూడా ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు చక్రవర్తి గారు, మనో నాకు ఎన్నో వందల ట్రాక్స్ పాడాడు అని. సరే, ట్రాక్స్ పాడుతున్నాడు, మరి ఒక అసిస్టెంట్గా సెటిల్ అయ్యారు, మరి ఇంతకీ గాయకుడిగా ఎలా మారారు మనో, మనోగా ఎలా మారారు ఈ నాగూర్బాబు, చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

0: ఎంత ఫాస్ట్ బీట్ కదా, భలే ఉంటుంది. ఎంతమంది మీలో ఈ పాట వింటూ ట్యాప్ చేశారు చెప్పండి. వికీ దాదా చిత్రం నుండి రాజ్కోటి సంగీత దర్శకత్వంలో మనోజానకం ఆలపించిన పాట విన్నారు రచన వేటూరు సుందరమూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు సింగర్ గాయకుడు నాగూరు బాబు సినీ ప్రస్థానం, సంగీత ప్రస్థానం, వారి పాటలు వింటూ అలాగ మైమర్చిపోతున్నాం కదా. మరి చిన్నతనం నుండే రేడియోలో వచ్చే బాలుగారి ప్రతి పాటని విని అదే శైలిలో పాడేందుకు గంటల తరబడి సాధన చేసేవారట నాగూరు బాబు. అలా బాలుగారికి ఎన్నో ట్రాక్స్ కూడా పాడారట. మనం గమనిస్తే చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో ఎక్కువగా ట్రాక్స్ పాడారు మనోగారు. ఒకరోజు బాలుగారు రికార్డింగ్కి అందుబాటులో లేకపోవడంతో ట్రాక్తో పాటు పాట పాడే అవకాశాన్ని కూడా ఇచ్చారట ఎంఎస్ విశ్వనాథన్ గారు. అలాగా పాట పాడే తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు, తమిళంలో పాడారన్నమాట. అయితే అలా మెల్లిగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయిందంటారు నాగూర్ బాబు. ఇంతకీ ఏంటి ఆ టర్నింగ్ పాయింట్? ఆ టర్నింగ్ పాయింట్ వల్లే తను అద్భుతమైన గాయకుడిగా మారారంటున్నారు. ఆ విషయాలన్నీ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: మనో గారి టాప్ 10 పాటల్లో మనం చూస్తే ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ పాట మనో గారిది కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 జత చేసి 232408852, 232408853, 29555092. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నా వింటున్నారు స్టూడియోల సమయం 11:33 దాటి 30 సెకండ్లు. మరి నాగూర్ బాబు గారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది ఏంటో చెప్తానన్నాను కదా. ఇందాకలు పాట విన్నాం కదా, ఆ సంగీత దర్శకుడి నుంచి పిలుపు, ఇళయరాజా గారి నుండి పాట కోసం కబురు వచ్చింది నాగూర్ బాబు గారికి. చాలా టెన్షన్ పడిపోయారట నాకు ఆయన నుంచి పిలుప అని, ఎందుకంటే అప్పటికే రాజాగారు ఫుల్ ఫామ్లో ఉన్నారనమాట. ఇక నాగూర్ అనే ఇంకో గాయకుడు ఉండడంతో నాగూర్ బాబు గారికి మనోగా నామకరణం చేశారట ఇళయరాజా. ఇళయరాజా గారి దగ్గర తన మొదటి డెబ్యూ పాట తేన్మొళి పాడుతున్నప్పుడు తమిళంలో ఒక కష్టమైన అక్షరం ఉందట, అదే ర అనే అక్షరం పలకడానికి చాలా ఇబ్బంది పడ్డారట మనో. అప్పుడు ఇళయరాజా గారే స్వయంగా దగ్గరుండి ఆ అక్షరాన్ని ఎలా పలకాలో ఎన్నోసార్లు విసుగు లేకుండా మనోకి వచ్చే వరకు నేర్పించి ఇలా అన్నారట, చూడు మనో పాటలో స్వరం మాత్రమే కాదు పదం కూడా పాడాలి అని నేర్పించారట. ఇక అదే నా టర్నింగ్ పాయింట్ అంటారు మనో, ఎందుకంటే అలా ఆ క్రమశిక్షణ ఆయన్ను తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ సింగర్ని చేసిందంటూ మురిసిపోతారు మనో. ఈ విషయం ఎన్నో ఇంటర్వ్యూస్లో పదే పదే చెప్పారు, వారి కృతజ్ఞత ఈ విధంగా తెలియజేసుకుంటున్నానని కూడా. మరి వారిద్దరూ కాంబినేషన్ వచ్చిన మరొక మంచి మాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందుకనే ఇంత బాగుంటాయి కాబట్టే అందరూ వీ లవ్ యూ మనో అంటూ ఉంటారు. వారి పాటలకి చాలామంది అభిమానులు మన వివిధ భారతిలో కూడా ఎంతోమంది సందేశాలు పంపిస్తున్నారు. మనో గారి పాటల పూదోటలో అద్భుతమైన పాటలు వినిపిస్తున్నారంటూ శ్రోతలు ఎంతో ఆత్మీయమైన సందేశాలు పంపిస్తున్నారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో ఎన్నో అవకాశాలు వెల్లువలా వచ్చేసాయి మనో గారికి. ఇళయరాజా, ఎంఎం కీరవాణి గారు, రాజ్ కోటి, దేవ, మణిశర్మ, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలతో సుదీర్ఘ ప్రయాణం సాగింది. ముఖ్యంగా ఇళయరాజా ఏఆర్ రెహమాన్ దగ్గర ఎన్నో హిట్ పాటలు పాడారు. ఒకసారి అయితే రాజాగారు ఇలా అన్నారట, ఇళయరాజా గారు సరదాగా నవ్వుతూ, ఇందులో ఏ లైన్ ఎస్పీబి పాడాడో, ఏ లైన్ మనో పాడారో నాకు అర్థం కావటం లేదంటూ జోక్ చేశారట వారి దగ్గర. అయితే మనో గారు అన్ని రకాల పాటలు పాడారు. ఇందాక నేను చెప్పినట్టు శాస్త్రీయం పాడారు, ఫాస్ట్ బీట్ పాడారు, ప్రేమ పాటలు కూడా పాడారు. మరి అన్నమయ్యలో మనో గారు ఒక అద్భుతమైన పాట పాడారు, అది విందాం ఇప్పుడు.

అన్నమయ్య చిత్రం నుండి ఆ అన్నమాచార్య కీర్తన విన్నారు. మనోగారు ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా చాలా ఎన్నో పద్యాలు అన్నమాచార్య కీర్తనలు రికార్డ్ చేశారు, ఎన్నో దేవుడి పాటలు కూడా రికార్డ్ చేశారు. అయితే మనోగారికి ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని సినిమా ఇండస్ట్రీలో టాక్. స్టూడియోలో అందరినీ నవ్విస్తూ వేగంగా రికార్డింగ్ పూర్తి చేసే గాయకుడిగా పేరుందిట మనోగారికి. ఎప్పుడూ నవ్వులు పూయించే వ్యక్తి. అందుకనే సంగీత దర్శకులు, అమ్మయ్య మనో వస్తే నాకు ఒత్తిడి తగ్గిపోయింది, స్టూడియోలో అందరూ రిలాక్స్డ్గా ఉంటారు అంటారు. మనోగారైతే ఏ భాషలో పాట అయినా సరే ముందుగా రచయితను అడిగి, మన తెలుగు అయితే సరే మరి మిగిలిన భాషల్లో తనకి ఒకవేళ అర్థం తెలియకపోతే ముందుగా రచయితను అడిగి ప్రతి పదానికి అర్థం తెలుసుకొని భావాన్ని తెలుసుకొని ఆ తర్వాత రికార్డ్ చేసేవారట. ఇది వారి ప్రత్యేకత అంటారు వారితో పనిచేసిన సంగీత దర్శకులందరూ.

వావ్, ఎంత ఫాస్ట్గా ఉంటుంది కదా ఈ పాట. అంతే ఫాస్ట్గా డాన్స్ చేస్తారు కదా చిరంజీవి రాధిక ఈ పాటలో గమనిస్తే. కొదమసింహంలో ఆఖరి పాట ఇది, కొదమసింహం చిత్రంలో. ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఆఖరి పాట అయినా సరే. అంత ఎనర్జెటిక్గా పాడారు మనోగారు, చిత్రమ్మ. మరి సంగీతం అందించారు రాజ్కోటి గారు, రచన వేటూరి సుందరమూర్తి గారు. బాలుగారు అంటే ఎంతో ఆరాధన, నాకు దైవ సమానం అంటారు మను. ఎస్పీపీ గారు నాకు ఒక విశ్వవిద్యాలయం. ఆయన చూస్తూ నేర్చుకున్న పాఠాలు జీవితాంతం నాతోనే ఉన్నాయి, ఉంటాయి. మాది కేవలం గురు శిష్యుల బంధం కాదు, ఒక కళాకారుడి నుండి మరో కళాకారుడికి సంక్రమించిన సంగీత సంస్కారం అంటారు. ఎంతో వినమ్రతతో మను. ఇక ఏఆర్ రెహమాన్తో ఒక పాట రికార్డింగ్లో చాలా కష్టపడ్డానంటారు. ఇంతకీ ఏంటి ఆ కష్టం, ఏమైంది చెప్తాను. ప్రేమికుడు సినిమా గుర్తుందా మీ అందరికీ, ముక్కాల ముక్కాబులా అనే పాట. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఏఆర్ రెహమాన్ గారు మనోగారిని ఒక గదిలో ఒంటరిగా కూర్చోబెట్టి లైట్లన్నీ ఆపేశారట. ఎందుకంటే ఆ పాటలో ఒక రకమైన మిస్టరీ, హై ఎనర్జీ రావడం కోసం రెహమాన్ అలా ప్లాన్ చేశారట. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా పాట కుదరటం లేదు. మనోగారేమో పాట ఆయన అనుకున్నట్టు, రెహమాన్ అనుకున్నట్టు పాడలేకపోతున్నారు. అయితే నాకు కాస్త బ్రేక్ ఇవ్వండి అని చెప్పి అర్ధరాత్రి 1:30 బయటకు వచ్చి ఒక ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతున్నట. అప్పుడు ఆర్టి బర్మన్ గారి మెహబూబా ఓ మెహబూబా పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాట ఏమో వినిపిస్తుందట ఆ ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతుంటే. అప్పుడు ఇక మనోగారు అనుకున్నారట, అబ్బాయి ఎంత బాగా పాడారు కదా ఆర్డి బర్మన్ గారు, నేను కూడా అలా ఎందుకు ప్రయత్నించకూడదు అని. అలాగ రాత్రి 1:30 ఛాయ్ తాగుతూ పుట్టింది ఆ పాట. అదే ముక్కాబులా ముక్కాబులా. ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఏఆర్ రెహమాన్ గారు మనో కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విజయం అనేది ఒక్కరోజులో రాదు. ప్రతిరోజు మనం ఎంత సాధన చేస్తే అంత విజయం మన సొంతం అంటారు మనం. అలా ప్రతిరోజు చేసిన సాధన, పట్టుదల, వినయం, సీనియర్ పట్ల వినయం, గౌరవం నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది, నన్ను ఇన్ని వేల పాటలు పాడేలా చేసిందంటారు మనం. నిజమే కదా, వినయమే మన అందరి నిజమైన ఆభరణం అంటున్నారు. మరి మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హే AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. అసలు అలా టైం వెళ్ళిపోతుంది. మంచి మంచి పాటలు వింటున్నాం, మంచి మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్లో సమయం 11:51 దాటి 33 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ GHMC డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటరినరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0400 జత చేసి 2324085232 2324085359 2955 మర్చిపోకండి. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, మనో గారి పాటల పూదోట్లో విహరిస్తున్నాం. ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తన ప్రతిభ ఏంటో చూపించారు, సత్తా ఏంటో చూపించారు మనో గారు. తెలుగులో ముఖ్యంగా రజనీకాంత్ గారు నటించిన దాదాపు అన్ని చిత్రాలకు తన గొంతును వారికి సరిపోయేటట్టు డబ్బింగ్ చేశారు. రజనీకాంత్ తెరపై కనిపిస్తే మనకి తెలుగులో గమనిస్తే రజనీకాంత్ కనిపించరు, అక్కడ మనోగారి స్వరం కనిపిస్తుంది, మనోగారి స్వరం వినిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్కి మరింత అందం, గ్రేస్ ఇచ్చారు మనోగారు. ఏమంటారు మరి మీకు మనోగారు అంటే ఏంటి, ప్రత్యేకమైన అనుబంధం ఏమైనా ఉంటే నాతో పంచుకోండి. 0402324085252 ఈ నంబర్కి.

గాయకుడిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ సంగీత ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు మనో. 35,000కు పైగా పాటలు, 15 భాషల్లో గాన వైభవం, 3 తరాల సంగీత దర్శకులతో స్వరప్రయాణం, ఎన్నో సత్కారాలు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారాల నుండి, అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు మనో. ఇంకా ఇలాగే ఎన్నో పాటలు పాడుతూ మనందరినీ అలరించాలని కోరుకుంటోంది. మీ అందరికీ మనో పాటల పూదట్లో షికారు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 36 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ పద్మిని.

జై హో అంటూ ఈ నినాదం మన భారతదేశం అంతటా మారు మ్రోగిపోతోంది. ప్రపంచ క్రీడోత్సవ సంబరాలు గ్లాస్కో వేదిక కామన్వెల్త్ గేమ్స్ 2026, భారత క్రీడాకారులు విజయ ఢంకా మోగిస్తున్నారు. త్రివర్ణ పతాకం గ్లాస్కో గడ్డపై రెపరెపలాడుతూ ఉంటే, జనగణమన గీతం మారు మ్రోగుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. అవును కదా, అసలు పతకాలు గెలుస్తూ వారి గురించి మనం చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉంటుంది. మరి వారి విజయానికి క్రీడాస్ఫూర్తిని ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం వివిధ భారతి వేదికగా. ఇంతకీ కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు మొదలయ్యాయి అసలు మీకేమైనా తెలిస్తే నాకు 0404-2324-0552 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈరోజు బోలెడన్ని విశేషాలు మాట్లాడుకుందాం, క్రీడా విశేషాలు మాట్లాడుకుందాం, ఆ విక్టరీని మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం వివిధ భారతి వేదికగా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, చంద్రబోస్ గారు చెప్పినట్టు కొడితే కొట్టాలి, సిక్స్ కొట్టాలి, ఎన్నిసార్లు ఓటమి పాలైనా విజయం కోసం పరిగెట్టాలి, విజయాన్ని అందుకోవాలి. ట్యాగోర్ సినిమా నుంచి ఆ పాట విన్నారు, శంకర్ మహాదేవన్ గారు ఆలపించారు, సంగీతం మణిశర్మ. మరి మీకు తెలుసా కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు మొదలయ్యాయో అని అడిగితే చాలామంది శ్రోతలు స్పందించారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, రవిశంకర్ చాగంటి గారు నిజాంపేట నుండి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు కూడా మనకి సందేశం పంపించారు. మీరు పంపించిన సందేశం కరెక్ట్. 1990లో మొదలయ్యాయి ఈ కామన్వెల్త్ క్రీడలు, కానీ మన దేశం మాత్రం 1934వ సంవత్సరం నుండి పాల్గొంటోందన్నమాట. 4 సార్లు మినహాయిస్తే, కేవలం 4 సార్లు మనం ఇప్పటి వరకు ఈ క్రీడల్లో పాల్గొనలేకపోయాం ఇప్పటి వరకు, కానీ అవి మినహాయిస్తే టాప్ 5 లిస్టులోనే ఉంది మన భారతదేశం. ఎంత గొప్ప విషయం కదా. మరి క్రీడలకి కూడా పెట్టింది పేరు, క్రీడల కాణాచిగా మన భారతదేశం మన జెండా రెపరెపలాడుతోంది ప్రపంచ వేదికపై. 2010వ సంవత్సరంలో ఎక్కువగా, అన్ని సంవత్సరాల కన్నా ఎక్కువగా కామన్వెల్త్ గేమ్స్లో మనం పథకాలు సాధించాం. ఏంటంటే 101 పథకాలు గెలిచాం.

0: ఇక 2026లో కూడా మన భారత క్రీడాకారులు పతకాల విజయంతో సరికొత్త రికార్డ్స్ తుఫాన్లా దూసుకెళ్తున్నారు. మనం రోజు వార్తల్లో కూడా వింటున్నాం, టీవీలో కూడా చూస్తున్నాం. పట్టుదలతో దూసుకెళ్లి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ గ్లాస్గోలో మన దేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నారు మన అథ్లీట్లందరూ. పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, క్రీడ ఏదైనా, వెయిట్ లిఫ్టింగ్ రింగ్ అయినా, బాక్సింగ్ పంచ్లైనా, అథ్లీట్ ట్రాక్ అయినా సరే మేం ముందుంటాం, తగ్గేదే లేదంటూ మన దేశ కీర్తిని విశ్వవేదికపై సత్తా చూపుతున్న మన అథ్లెట్లందరికీ మన సెల్యూట్ చేయాల్సిందే, సలాం కొట్టాల్సిందే. ఏమంటారు? మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0400 జత చేసి 2324085252, 2324085353, 2955092 నెంబర్లు మరొకసారి 0402324085223240853 2955093. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.

0: నీతిమంతుడు చిత్రం నుండి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగేశ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం కామన్వెల్త్ గేమ్స్ 2026 మన భారతదేశ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈనాటి మన వివిధ భారతి వేదిక స్టూడియోల సమయం 12:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

జై హో భారత్. మరి పథకాల పంట పండిస్తున్నారు మన అథ్లెట్లందరూ కలిసి. ఎవరెవరు ఏ ఏ పథకాలు గెలుచుకున్నారో ఒకసారి చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చానూ వరుసగా 3వ సారి గోల్డ్ మెడల్ హ్యాట్రిక్ సాధించి అజేయమైన రికార్డ్ సృష్టించారు మీరాబాయి. ఇక పారా అథ్లెటిక్స్లో షర్మిలా ధండక్ స్వర్ణ పథకంతో ఎందరో భారతీయుల్ని గర్వంగా నిలబెట్టారు. మేం కూడా చేయగలం, పారా అథ్లెట్లైనా మా మీద చిన్న చూపు అక్కర్లేదు, మేం కూడా చేసి చూపిస్తామని చేసి చూపించారు, పథకాన్ని గెలిచి చూపించారు. ఇక సర్వేష్ హై జంప్లో తొలి రజతం అందుకున్నారు. దీక మరొక విషయం చెప్పాలి, దేశ రక్షణే కాదు దేశానికి పథకాలు కూడా అందించారు తండ్రి తనయులైన మన తెలుగు తేజాలు. వారే వల్లూరు శ్రీనివాసరావు గారు. 2010వ సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం గెలిస్తే 16 ఏళ్ల తర్వాత వారి కుమారుడైన వల్లూరి అజయ్ బాబు పురుషుల 79 కిలోల విభాగంలో రజత పథకాన్ని ముద్దాడారు మన భారతదేశ జెండాని కప్పుకొని. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 12 నుండి 14 పథకాలు గెలుచుకున్నాం మన భారతదేశం. ఇంకా ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది, పథకాల పంట పండిస్తూనే ఉంటారు మన అథ్లీట్లు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కేజీఎఫ్ 2 చిత్రం నుండి కృష్ణ పృథ్వీచంద్ర అరుణ ఆలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసురు, రచన రామజోగయ్య శాస్త్రి. అచ్చం తుఫాన్లాగా దూసుకెళ్లి ప్రత్యర్థుల్ని పడగొడుతున్నారు మన భారతదేశ అథ్లీట్లు. పరిమిత వనరులతో, కఠోర సాధనతో ప్రపంచ వేదికపై మన దేశాన్ని టాప్లో నిలిపిన మన అథ్లెట్లకి సాహో చెప్పాల్సిందే. వారి గెలుపుతో భవిష్యత్ తరాల క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాగే ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని, పతకాల పరంపర కొనసాగాలని మన ఛాంపియన్లకు వివిధ భారతి వేదిక మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తోంది. చక్ దే ఇండియా, జై హో భారత్.

0: యంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: For moving the motion of consideration of the public examination prevention of unfair means amendment bill 2026 as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business in council of states that is Rajya Sabha accordingly a supplementary list of business for today has been issued for taking up this bill for consideration passing.
0: అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీటు దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గవిట్, రజత పతకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
2: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8:00 बजे तक के लिए स्थगित की जाती है.
0: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరుకానున్నారు. వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని

0: వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డి టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
1: We're growing at 7.7% last year. The world's fastest growing large economy. All of this is in the middle of two wars with so much uncertainty and geopolitical crisis around the world. We even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
0: బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంజ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంజ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా శ్రోతలు ఫోన్లో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జతచేసి 2304085252, 2324085353, 2955092. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు పద్మిని ఈట్ ఫిట్లో ఏం మాట్లాడబోతుంది, ఏం మాట్లాడుకోబోతున్నాం చెప్తున్నా. ఈరోజు కొంచెం స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే చాలామందికి ఇష్టమైన కూరగాయ, కానీ కూరగాయ కాని కూరగాయ ఇది, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదట్లోనే మెలికి పెట్టేశారు అనుకుంటున్నారా? మరి మీకు ఒక క్లూ ఇస్తాను, మీరే కనుక్కోండి అదేంటో. కూరగాయల రారాజుగా పేరు. అసలు ఈ కూర లేకుండా ఎలాంటి పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అవ్వవు. మసాలా దిట్టించి కూరగా వండినా, కాల్చి పచ్చడిగా చేసినా, అల్లం పచ్చిమిర్చి దట్టించి ఇంకొక రకంగా కూరగా వండినా సరే దానికి అదే సాటి. ఇంతకీ దీని గురించి మాట్లాడుకోబోతున్నా మనం ఈరోజు ఈట్ ఫిట్లో. గమనించి గుర్తిస్తే 04020342585 ఈ నంబర్కు సందేశం చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంకా చెప్పాలా? వంకాయేనండి. ఎగిరే పవర్మా చిత్రం నుండి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఎంతమంది శ్రోతలు స్పందించారో! అసలు ఇట్ఫిట్లో ఇంతమంది శ్రోతలు అని నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, సంబరంగా కూడా ఉంది. మరి మాట్లాడుకుందాం, ఎంతమంది మా రాశారు, ఏం విషయాలు ఉన్నాయి వంకాయ గురించి, ఏంటి హెల్త్ బెనిఫిట్స్, ఇట్ఫిట్లో ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం, ఈ విషయాలన్నీ బోలెడైనున్నాయి. మరి వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: అసలు ఎవరెవరు రాశారు తెలుసా? గోపి గారు, జయలక్ష్మి, వేముల నరసింహరావు గారు, రాము, బాలకృష్ణ గారు, వేముల నరసింహరావు గారు, సీతారామరెడ్డి, జ్యోతి, నాగేశ్వరరావు గారు, శాంతకుమారి గారు, బలరాం సరోజ గారు, రాధ ఆర్మూర్ నుండి, హరీష్ కుమార్ గారు, నాగనాథ్ గుప్తా గారు, జ్యోతి, జయంతి, సులోచన, ఇంకా చాలామంది శ్రోతలు స్పందించి రాశారు. వంకాయ వంకాయ వంకాయ అని రాసేశారనమాట. అవును, మరి తలపై కిరీటం లాంటి తొడిమే ఉండే రారాజు వంకాయే కదా. వంకాయ వంటి కూరయు, పంకజ ముక్క సీత వంటి భార్యయు లేదు అని మన పెద్దల ఊరికే అనలేదు. ఒక పాటలో బాలుగారు పాడారు కూడా. అయితే మీకు ఇందాక చెప్పాను కదా, కూరగాయ కాని కూరగాయ ఇది అని. ఎందుకంటే అసలు వంకాయ కూర కానే కాదుట. అవును, మనందరం కూరగాయ అనుకుంటాం కానీ వంకాయ కూరగాయ కాదు. మరి ఏంటి అంటే, వృక్షశాస్త్రం ప్రకారం వంకాయ ఒక బెర్రీ జాతికి చెందిన పండు. పండ అనుకుంటున్నారా? అవును, పండే. టమాటో పుచ్చకాయలాగే వంకాయ కూడా ఒక పండు. మరి వంకాయ పండ అనుకుంటున్నారు, మరి ఎక్కువగా వండుకునే వంకాయ కాయగూర అంటుంటున్నాము. మరి దీనికి ఇంగ్లీష్లో ఇంకొక పేరు ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని వెనక ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి. కొంతమంది వంకాయ తినకూడదంటారు, మరి ఈట్ఫిట్లోనేమో మీరు వంకాయ గురించి చెప్తున్నారు అంటే చెప్తానన్నాను కదా, బోల్డన్ని విషయాలు ఉన్నాయి. వంకాయ వెనుక కూడా బోల్డన్ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవి ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు, వైద్యుల సూచన ప్రకారం మరి మన న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తున్నారు, హెల్దీ ఈటింగ్కి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయ వల్ల బోల్డన్ని ప్రయోజనాలు ఉన్నాయట. మరి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
6: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:50 దాటి 42 సెకండ్లు.

పూర్వకాలం అంటే చాలా కాలం క్రితట వంకాయలు కేవలం తెల్ల రంగులో చిన్నగా కోడిగుడ్డ ఆకారంలో ఉండేవిట. అందుకనే ఇంగ్లీష్లో వీటిని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారంటే గుడ్డులాగా కనిపిస్తూ ఉంటుంది, చెట్టుకి ఇలా వేలాడుతూ, అందుకనే ఎగ్ ప్లాంట్ అనే పేరు వచ్చిందిట. కానీ తర్వాత తర్వాత కాలంలో మనం ముఖ్యంగా మన భారతదేశంలో మనం చూసేది ఏంటంటే నలుపు ఊదా రంగు వంకాయలు చూస్తాము, అలాగే గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ పచ్చగా ఉండే వంకాయలు కూడా చూస్తూ ఉంటాం. మరి వైద్యులు, పోషకాహార నిపుణులు, ముఖ్యంగా న్యూట్రిషనిస్ట్ వంకాయని ఆహారంలో చేర్చుకోమని కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషక విలువలు, తక్కువ క్యాలరీలు ఉంటాయట వంకాయలు. వంకాయని మనం చూస్తే మెత్తగా ఒక స్పాంజ్లా ఉంటుంది కదా, మరి దాంట్లో ఏముంటుందంటే 92% నీరే ఉంటుందిట. అందుకే మీరు గమనిస్తే వంకాయ కూర తిన్నప్పుడు కడుపు కొంచెం తిన్నా సరే కడుపు నిండినట్లుగా ఉంటుంది. మరి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది అంటున్నారు డైటీషియన్స్ కూడా. కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉందండి, ఓయ్ మెత్తగా ఉందని చెప్పి నీరు ఒకటే ఉంటుంది అలా తినకూడదు అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, దీని స్పాంజ్ గుణం వల్ల నూనె ఎక్కువగా పీలుస్తుందిట. అందుకే వంకాయని ఎప్పుడు డీప్ ఫ్రై చేయకుండా కాస్త మగ్గించి స్టీమ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మన బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇంకా వంకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దేవచారు బిర్యానీ చిత్రం నుండి కైలాష్ కేర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. నిజమే, జన్మము రుచి చూడడానికే ఉంది, కానీ అన్నీ మితంగా తింటేనే మనం ఆ జన్మని కూడా ఆస్వాదించగలుగుతాం. ఏమంటారు? అంతే కదా. మరి చాలామంది శ్రోతలు వారికి వంకాయతో ఉన్న అనుబంధాన్ని మనకి చాలా మెసేజెస్లో పంపిస్తున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి మనకు ఒక సందేశం పంపించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వంకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, దానివల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణలో కూడా వంకాయ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. చాలా థ్యాంక్స్ సార్ మీ సందేశానికి. మరి వంకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి, ఏంటేంటి ఉన్నాయో చెప్తాను, వింటూనే ఉండండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:58 దాటి 4 సెకండ్లు. మరి వంకాయలో కూడా పోషకాలు ఉన్నాయి ఏంటో చెప్తానన్నాను కదా. వంకాయలో పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయన్నమాట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్యులు. అందుకనే డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్, పోషకాహార నిపుణులు కూడా వంకాయని ఎక్కువగా ఈ మధ్యకాలంలో బాగా సజెస్ట్ చేస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండడం, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం, బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి చాయిస్ అని అంటున్నారు. కానీ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం, కొంతమందికి వంకాయ వారి ఒంటికి సరిపోదు. ఖచ్చితంగా వారికి ఎలర్జిక్గా ఉండొచ్చు అన్నమాట. అలాంటి వారు డాక్టర్ని సంప్రదించి, వైద్యుల్ని సంప్రదించి వారికి సరిగా సూట్ అవుతుందో లేదో కనుక్కోకుండా మాత్రం ఏ కూరగాయని ట్రై చేయొద్దని కూడా సలహా ఇస్తున్నారు వైద్యులు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040 జత చేసి 2324085252, 2324085353, 2955092. మర్చిపోకండి, మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324085222, 2324085353.

2955-0923. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

వారియర్ చిత్రం నుండి బుల్లెట్ పాట విన్నారు కదా, సింబు హరిప్రియ ఆలపించిన పాట. మరి ఈ చిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1 గంట 5 నిమిషాలు దాటి 10 సెకండ్లు. ఎంత కూరగాయల రాజైనా, ఎంత మనకి ఏ విషయం ఏదైనా ఇష్టమైనా సరే రోజు తిన్నామనుకోండి ఏమవుతుంది, అది మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది. అందుకనే ఈ కూర, ఎంత మనకి ఇష్టమైన కూర అయినా సరే మితంగా తింటేనే అది మనకి హితంగా ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, మన వంకాయ గురించి చెప్పుకున్నప్పుడు వంకాయ లోపల అప్పుడప్పుడు పురుగులు కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి వైద్యులు ఏం చెప్తున్నారంటే బెస్ట్ వే టు యూజ్ బ్రింజాల్, అంటే మంచిగా వాడుకోవడానికి ఏంటంటే ఉప్పులో వేసిన నీటిలో వంకాయ ముక్కల్ని వేసి కొంచెం

కొంచెంసేపు ఉంచాక ఆ వంకాయల్ని కూరగా వాడుకున్నా లేదా ఏ విధమైన ఆహారంలో వాడుకున్నా కూడా మంచిది అని అంటున్నారు. మరి ఈ విషయం మర్చిపోకండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. ఇందాకలు చెప్పుకున్నట్టు ఏవైనా తినొచ్చు, కాకపోతే మితంగా పరిమితంగా తింటేనే అవి మనకి హితంగా. సో ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఈనాటి వంకాయ గురించి ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి ఇంతకీ మీకు వంకాయ ఎలా తినడం ఇష్టం, వంకాయ అంటే ఏమిష్టమో నాకు మెసేజ్ చేయండి 0402324052. ఒక సూపర్ హిట్ నెంబర్ వస్తుంది పుష్ప 2 సినిమా నుంచి.

మరి మీకు వంకాయ ఎలా ఇష్టం అంటే ఎంతమంది శ్రోతలు స్పందించారో తెలుసా? పోలేపల్లి శ్రీనివాస్ గారు, నాగనాథ్ గుప్తా గారు నాకు వంకాయ ఫ్రై అంటే ఇష్టం అంటున్నారు. మరి సులోచన్ గారు, నాకు వంకాయ టమాటా కూర ఇష్టం, వంకాయతో ఎన్ని రకాలైనా చేయొచ్చు, ఆడవాళ్ళ కుకింగ్ స్కిల్స్ చూపెట్టచ్చు అంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నిజమే కదా, మనం మన చేతిలోనే ఉంది, మరి మనమే కిచెన్స్కి క్వీన్స్ కాబట్టి. ఇంకా మంచి కారం పెట్టి కూర, వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు చోడవరపు నరసింహారావు గారు. మరి తాలింపు వేసి వంకాయ కూర చాలా బాగుంటుంది అంటున్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుండి. బాగుందండి, ఇది ఇవాళ ఈట్ ఫిట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాబ్లో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1 గంట 20 నిమిషాలకు మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల

చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. తొలిరోజు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 6 జిల్లాల్లోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌ప్లోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను పరిశీలించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచ్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సర్పంచుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను 3 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వరుణయాగం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 3 రోజుల పాటు వేద పండితులు, అర్చకులు వరుణయాగం నిర్వహిస్తారు. తొలిరోజు వరుణయాగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ గరిమా అర్గర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయ ఈవో రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డీపీఆర్ సిద్దమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. భూసేకరణలో 99% ప్రక్రియ పూర్తయిందన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావు కలిశారు. ఆషాఢ జాతర, లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6,74,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత ఏడాది నిన్నటి రోజున నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయగా, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. 2025 జులై 29వ తేదీన 14 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా, ప్రస్తుతం తాగునీటి విడుదలకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 512.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్కును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,
పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,

0: ఈరోజు ప్రారంభించారు. భక్తులతో పాటు స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు 12 కోట్ల రూపాయలతో దీనిని సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 ఫీట్ల ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని కూడా మంత్రులు ఆవిష్కరించారు. పెదపల్లి లోక్సభ నియోజకవర్గంలో 16 రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు లభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 4 లెవెల్ క్రాసింగ్లకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. లోక్సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రాత్పూర్వక సమాధానంగా ఈ వివరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనుమతులకు విరుద్దంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మరిపేడ మండలంలోని ఓ ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ సీజ్ చేశారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఇంజెక్షన్లు, సెలైన్లు వంటి తమ పరిధికి మించిన వైద్య సేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్టంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి సహా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మెదక్, హన్మకొండ, హైదరాబాద్ సహా 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్య సమితి 2014 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మోసపు ఉచ్చల్లో చిక్కుకున్న బాధితులు అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు రాష్టంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోనే బెజ్జూరు మండలంలో 18.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగంగ, ప్రాణహిత నదులతో పాటు జిల్లాలోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోలేటిలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. ఈరోజు వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలలకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సెలవు ప్రకటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహంతో పాటు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం పుష్కర స్నానఘట్టాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 48013 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 20.1754 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.265 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 26 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 3 ఆగస్టు నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. 3, 4, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్, 3, 7, 17 తేదీల్లో కంటిచూపు, 5, 6 తేదీల్లో వినికిడి, 12న జనరల్, 21, 22 తేదీల్లో మానసిక వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్టంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోకి సమయం 1:20 దాటి 32 సెకండ్లు. మనందరి ఫేవరెట్ టైం షో టైం కార్యక్రమానికి సమయం సిద్ధమైపోయినట్టే చాలామంది శ్రోతలు అప్పుడే సందేశాలు కూడా పంపిస్తున్నారు. మేము షో టైంకి రెడీ, వెల్కమ్.

0: షో టైం ఆర్జే పద్మిని మేడం గారు అంటూ మరి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను బోల్డని మంచి మంచి ప్రశ్నలతో. షో టైం మొదలు పెట్టేసుకుందాం విత్ ఇన్ షార్ట్ టైం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకే మీకు తెలిసిన సమాధానాలు 0402324082 ఈ నంబర్కు సందేశం పంపించడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంలో ఇంకా చాలామంది కొత్త కొత్త శ్రోతలు కూడా పాల్గొంటున్నారు, వారి కోసం నంబర్ మరొక్కసారి చెప్తున్నాను 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న కన్నా ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటనరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటనరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్లో మాట్లాడి మీ సందేశాలకు సమాధానాలు, మీ సందేహాలన్నింటికీ సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324082 2 2 3 4 8 5 2 2 3 5 5 0 9 2 3 2 4 0 8 5 2 2 3 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3. మర్చిపోకండి ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ఇది సినిమాలకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్నలో చిన్న చిన్న మెలికలు ఉంటాయి, మరి మెలికలు తప్పించుకొని వస్తేనే మీరు సరైన సమాధానం చెప్పగలరు. ప్రశ్న ఏంటంటే, ఆర్ నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితమే కదా, ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వం వహించిన ఒక సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది, అది ఏ సినిమా? ప్రశ్న మరొకసారి, ఆర్ నారాయణమూర్తి గారు దర్శకత్వం వహించిన ఒక సినిమా, వారు నటించారు కూడా ఆ సినిమాలో, 26వ అంతర్జాతీయ భారత చలనచిత్ర చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. మీకు ఆ సినిమా పేరు తెలిస్తే 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హాలిడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హలో బాసు హౌ డూ యూ డూ అంటూ డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు. సారీరా డైరీ ఖాళీ లేదంటే

కోహ్లీ నెంబర్ వన్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన అటెన్షన్ ఎవ్రీబడి అనే ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 1:28 దాటి 40 సెకండ్లు. మరి షో టైంలో మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే శ్రోతలు ఊరుకుంటారా? చాలా చాలా చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. మరి ప్రశ్న ఏంటి, ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వం వహించిన ఒక సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. చాలామంది 95% 95% మంది సరైన సమాధానం పంపించారు. ఎక్కడో అక్కడక్కడ గూగుల్ తల్లి ఉండగా మాకేంటి మేడం అంటున్నారు ఒక శ్రోత అయితే. గూగుల్లో చూస్తున్నాము, ఈ రకంగా అయినా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అంటున్నారు. చాలా సంతోషం అండి మీ సందేశానికి. ఇక సరైన సమాధానాలు ఫాస్ట్గా నాకు వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరంటే, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, లావణ్య, రాజు, శ్రీనిధి, శ్రీహిత నిజామాబాద్ నుండి, దోనాల బాలరాజు గారు వరసల్లిపురం నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, జయరాం రాధ కొడుమూరు నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, పులిపాటి శ్రీనివాసరావు కృష్ణ వేణి మహబూబ్ నగర్ నుండి, కళ్యాణాచారి గారు కలవకుర్తి నుండి, అప్పలరాజు పెడన, సుదర్శన్, సరిత కాశీబుగ్గ నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్, శ్రీనివాస్ పీర్జాది కూడా, రాధాకృష్ణయ్య, రాధమ్మ చిన్నంపల్లి నుండి, శ్రవంతి సుశీల్ చింతల్ నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. రాకేష్ ఫరీద్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సులోచన కరీంనగర్ నుండి, చౌరవర్తి నాగేశ్వర గారు హైదరాబాద్ నుండి, ఎర్రసైన్యం అంటూ అది సరైన సమాధానం, రంగా గారు హైదరాబాద్ నుండి, హంపాపురం నుండి బాల చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అలాగే బబ్లు రేణుక దుబాయ్ నుండి కూడా పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి పెద్దాపురం నుండి శెట్టి సూర్యబాబు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, డివి సూర్యశ్రీ కౌకూరు నుండి, కృష్ణస్వామి గారు, అలాగే పాలెంపోలేక రాళ్లగడ్డ నుండి పంపించారు ఎర్రసైన్యం అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంతకీ మరి సరైన సమాధానం ఎర్రసైన్యం అని చెప్పాను కదా. ఆర్ నారాయణమూర్తి గారు స్వీయ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఎర్రసైన్యం. 1994 జూలై 22 విడుదలైన ఈ సినిమా 100 రోజులు ఆడిందిట. అప్పట్లో చాలా ఇంకొక పెద్ద హీరో సినిమాకి ధీటిగా పోటీగా నిలిచి మరీ సూపర్ హిట్ కొట్టారు నారాయణమూర్తి గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలోనే యాంకర్ ఉదయభాన్

తొలిసారిగా హీరోయిన్గా కనిపిస్తారు ఈ ఎరెసెనియన్ సినిమాలో అనమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. షో టైంలో రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి. రెండవ ప్రశ్న వచ్చేస్తోంది. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ఇందాక మనం చైతన్య స్ఫూర్తిలో కామన్వెల్త్ గేమ్స్ 2026 సంవత్సరంలో మన భారతదేశ విజయ దుందుబి గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దానికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ మెడల్, మొదటి పతకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు, అంటే మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం నుండి తొలి పతకం అందుకున్న అథ్లీట్ ఎవరు మీకు తెలిస్తే 0402324028 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:32:22. నేను అందుకే శ్రోతలకు చెప్పాను, చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కొంతమంది మాత్రం ప్రశ్న జాగ్రత్తగా వింటే మనం సమాధానం జాగ్రత్తగా పంపిస్తాం అన్నమాట. ప్రశ్న ఏంటి, కామన్వెల్త్ క్రీడలులో ఫస్ట్ మెడల్, మొట్టమొదటి పథకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు అని అడిగాను. అంటే మొట్టమొదటి అంటే ఎప్పుడు, ఇప్పుడు కాదు, మొట్టమొదట అంటే మనం 1934 గెలుచుకున్న మెడల్ వారి పేరు రాయాలి. కానీ చాలామంది జండూ కుమార్ అని లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లు రాశారు. ఇక ఫస్ట్ సరైన సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. పానుగంటి రవి గారు బీహెచ్ఎల్ నుండి, అక్షయ శ్రీహిత నిజామాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, హరీష్ కుమార్ గారు ఓల్బోయిన్పల్లి నుండి, కళ్యాణాచారి నాగర్కర్నూల్ నుండి, దస్తగిరి సంధ్యా ప్రొదటూరు నుండి, లక్ష్మీరత్న ఎక్కడి నుంచో రాయలేదు, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి, డాక్టర్ కృష్ణస్వామి గారు హైదరాబాద్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మా నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు, పవన్ బన్నీ దుబాయ్ నుండి, అలాగే పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి మనకి సరైన సమాధానాలు పంపించారు. ఇక సరైన సమాధానం ఏంటంటే 1934 రెస్లర్ రషీద్ అన్వర్ తొలి కాంస్య పథకం గెలుచుకున్నారు. అదే ఫస్ట్, మొట్టమొదటి పథకం అన్నమాట మన భారతదేశానికి కామన్వెల్త్ గేమ్స్లో. ఇక తొలి స్వర్ణ పథకం గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారంటే 1958 పరుగు పందెంలో మిల్కా సింగ్ గారు గెలిచారు. ద ఫ్లయింగ్ సిక్ ద మిల్కా సింగ్ గారు గెలిచారనమాట. ఇది సరైన సమాధానం మరియు ప్రశ్న. మరి షో టైంలో తర్వాత కూడా ఒక సినిమా ప్రశ్న సిద్ధంగా ఉంది. ప్రశ్న జాగ్రత్తగా వినాలి, ఇది కూడా చాలా సులువైన ప్రశ్నే. ప్రశ్న ఏంటంటే, నటి యమున గారు మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, గుర్తుండి ఉంటుంది. నటి యమున గారు లక్ష్మీదేవిగా, గుమ్మడి గారు భృగు మహర్షిగా ఒక సినిమాలో కనిపిస్తారు. అది కూడా కొంచెం కొత్త సినిమానే. నటి యమున గారు లక్ష్మీదేవిగా, భృగు మహర్షిగా గుమ్మడి గారు కనిపిస్తారు. అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే 0402-234-8852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. షో టైం వింటున్నారు. షో టైంలో మూడవ ప్రశ్నగా నేను అడిగాను, నటి యమున లక్ష్మీదేవిగా గుమ్మడి గారు భృగు మహర్షిగా ఒక సినిమాలో కనిపిస్తారు, కొత్త సినిమా ఇటీవలే రిలీజ్ అయిందన్నాను. మరి శ్రోతలు ఊరుకుంటారా? బోల్డెంతమంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు ముందుగా ఎవరు పంపించారో వాళ్ళ పేర్లు చూద్దాం. హుట్టుపాక నుండి భవానీ వెంకట్ గారు, అరుణ పద్మనాభ మల్కాజ్గిరి నుండి, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, శ్రీనివాస్ పీజాది కూడా చిలుకనారాయణ యమున జానకంపేట నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, లక్ష్మీనారాయణ గారు అమన్కుర్తి నుండి, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, రాధాకుమారస్వామి ఆర్మూర్ నుండి, అప్పలరాజ్ గారు పేట నుండి, ఆత్మకూరు నుండి ఆదిశేషు, జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి, సివి శ్రీనివాసరెడ్డి గారు పొద్దుటూరు నుండి, ఏకనాథమ్మ పార్సిగుట్ట, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుండి, అంకుషాపుర నుండి దోర్నాల సుదర్శన్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి మరి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఇంకా చాలామంది పెద్దాపురం నుండి సెట్టి సూర్యబాబు గారు పంపించారు, ఇంకా చాలామంది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి, శ్యామల ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి సరైన సమాధానం ఏంటి? ద గ్రేట్ రాబరీ అనే సినిమా హిందీలో డబ్ అయిన సినిమా, అదే గోవిందా గోవిందా. 1994 జనవరి 21 విడుదలైంది గోవిందా గోవిందా సినిమా. రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, చాలామంది చూసే ఉండొచ్చు ఈ సినిమా. ఈ సినిమాలో మనం చూస్తే యమున గారు లక్ష్మీదేవిగా కనిపిస్తారు, భృగు మహర్షిగా గుమ్మడి గారు కనిపిస్తారు. ఇది షో టైంలో మూడవ ప్రశ్న మరియు సమాధానం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, 2929 5599 2 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085 2, 2324085 3, 2955 0923. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం మరికొద్దిసేపట్లో 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో చిట్టు చివరిగా వచ్చేస్తుంది ఒక ప్రశ్న, మనం జనరల్ నాలెడ్జ్ సినిమా ప్రశ్న కాదు, ఎప్పుడు మనం మాట్లాడుకునే ఒక సరదా అయిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన ఇళ్లలో సాధారణంగా అమ్మా నాన్న చేసిన ఒక పనిని కంటిన్యూ చేస్తూ ఉంటాం పిల్లలుగా. మీ అమ్మా నాన్నగారు చేసిన ఒక పని, ఏదైనా ఒక పని సింపుల్గా చెప్పండి, చాలా క్లుప్తంగా చెప్పండి, మీరు కంటిన్యూ చేస్తున్నారా, అది ఏమైనా ఒక పరంపరగా ఉంటే తప్పకుండా 0402324 0852 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోవిందుడు అందరి వాడే చిత్రం నుంచి ఆ పాట విన్నారు. మీకు ఈ సినిమా గుర్తుండుంటే వాళ్ళ తాతగారు ఏం ఫాలో అయ్యారో అది ఫాలో అవ్వడానికే మనవడు అమెరికా నుంచి వచ్చి తాతగారి దగ్గర ఉండిపోతాడనమాట. మరి అలాంటి ప్రశ్నే మనం కూడా ఇప్పుడు షో టైంలో అడిగాం కదా, మీ అమ్మ నాన్నగారు చేసిన పని ఏదో ఒకటి మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం, మరి మీరేం చేస్తున్నారంటే మనకి మొట్టమొదటిగా ఒకరు పంపించారు పడిగల్ రాజుగారు మరియు శ్రీనిధి గారు సుభాష్ నగర్ నిజామాబాద్ నుండి. మా నాన్నగారు రేడియో వింటారు, నేను కూడా అదే రేడియో వింటూనే ఆ పరంపర కొనసాగిస్తున్నానంటున్నారు. చాలా సంతోషం అండి. మా నాన్నగారు చేసే పని మగ్గం, నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి మరియు శాంత గారు. ఇక మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, మేము కూడా ఆ వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప రైతే రాజు కదండి, వ్యవసాయం అంటే మాటల. గిర్మాపూర్ నుండి విజిత మధు మనకి సందేశం పంపించారు. ఇక మా నాన్నగారు ఆర్టిస్ట్ అండి, నేను కూడా అప్పుడప్పుడు ఆర్ట్ వేస్తూ ఉంటానంటున్నారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. ఇక మా నాన్నగారు గోల్డ్ అంటే బంగారం వర్క్స్ చేస్తూ ఉంటారు, నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. నేదునూరు కళ్యాణాచారి గారు కల్వకుర్తి నాగర్కర్నూల్ నుండి. అమ్మ నాన్న చెప్పిన ఒక మంచి మాట అదే వింటూ మేము ఈ రోజుకి పాటిస్తున్నాం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం అంటారు, మీకు కూడా నమస్కారం అండి. మరి ఎంతో మర్యాదగా మాట్లాడే తత్వం ఉన్న అమ్మ నాన్నల దగ్గర నుంచి నేను అదే తీసుకున్నాను, అదే మాట్లాడతాను, అలాగే మాట్లాడతానంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి సమయానికి తిండి తినడం అది నేను ఆ పరంపర కంటిన్యూ చేస్తున్నానంటున్నారు. కీసర నుండి కాంచన మరియు రమేష్. ఇక మా అమ్మ నాన్నగారు చేసిన వంశపారంపర్యం పని చేనేత పట్టు చీరలు నేయడం, నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి. అవునమ్మా, ఇంకొక గమ్మత్తైన సందేశం పంపించారు జయలక్ష్మి గారు. అమ్మ స్నానం చేయకుండా వంట వండడం, అన్నం తినడం, అన్నం తినకూడదని చెప్పింది, నేను కూడా అలాగే స్నానం చేసి వంట వండి అన్నం తింటున్నాను. అమ్మ పరంపర అదే నేర్చుకున్నాను, కంటిన్యూ చేస్తున్నానంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నేను కూడా మా నాన్నగారులాగే ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి మొక్కలకి నీళ్లు పోసి పూలు కోసుకొని ఇంటికి వస్తానంటున్నారు. సీతాదేవిక ఏశ్వర నగర్ నుండి. చూసారా, మనం అనుకుంటాం కానీ మనలో వాళ్ళ తాలూకా ఏవో ఒకటి అలా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. మనం లోపలికి వెళ్ళి చూస్తే అవును కదా, అమ్మ అలా చేసేది కదా, నాన్నగారు ఇలా చేసేవారు కదా, మనం కూడా అలా చేస్తున్నాము అంటారు కదా. మరి అమ్మ నాన్న చెప్పిన ఒక విషయం, ఎప్పుడూ చెడు పని చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేసేవారు వారు, మేము కూడా అలాగే చేస్తున్నాం అంటున్నారు. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి మరియు వరలక్ష్మి. ఎవరైనా ఇంటికి వస్తే లేదనకుండా ఎంతో కొంత దానం చేసి పంపించేవారు అమ్మ నాన్న, అదే పరంపర నేను పాటిస్తున్నాను అంటున్నారు. అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మనకు సందేశం పంపించారు. పొద్దున్నే 4 గంటలకల్లా లేవడం, తొందరగా లేవడం, తొందరగా పడుకోవడం, ఇది నేను చేస్తున్నానంటున్నారు. సాయి మన్విత మరియు మహాద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుండి. ఇక అమ్మ నాన్నగారు నేర్పిన పొద్దున్నే లేచి పొద్దున్నే లేవడం అనే అలవాటు నేను పూర్తి చేస్తున్నానంటున్నారు. రాధాకుమారస్వామి గారు. మా నాన్నగారు బార్బర్గా పనిచేశారు, అదే నేర్చుకొని నేను వారి పరంపరగా కొనసాగిస్తున్నానంటున్నారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మనకు ఒక సందేశం పంపించారు. ఖచ్చితంగా రేడియో వినడమే, ఇది మేము పరంపరగా కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. ఎవరు, శ్రీమతి పార్వతి గారు వారు రాశారు. కేపీహెచ్బీ కాలనీ నుండి మదన్ మరియు పార్వతి గారు రాశారు. ఇక అప్పలరాజు గారు పెళ్లి నుంచి మనకు ఒక సందేశం పంపించారు. నాకు ఊహ తెలిసేసరికి మా నాన్నగారు చేనేత మగ్గం దగ్గర రేడియో ఉండేది, వాళ్ళు రేడియో వింటూనే రేడియో వినడం పనులు చేసుకోవడం అలవాటైంది. నేను కూడా ఈ రోజుకి కూడా రేడియో శ్రోతగా ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారంటున్నారు, ఎంత గొప్ప విషయం అండి. అప్పలరాజు గారు పెడర్ నుండి మనకు సందేశం పంపించారు. నమస్కారం అండి. బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి. మా అమ్మ నాన్న నుండి నేను నేర్చుకొని కంటిన్యూ చేస్తుంది కష్టపడే తత్వం. ఏ వయసులో ఉన్నవారికైనా సహాయం చేస్తూ కష్టపడే తత్వాన్ని నేను నేర్చుకున్నాను.

అడిగి నార్కెట్పల్లి, నెమ్మాని నుండి రాత్రి 7 గంటల లోపల భోజనం పూర్తి చేసేస్తానండి. అమ్మ నాన్న మాకు చెప్పిన మాట మేము మా పిల్లలకి కూడా చెప్పాము, అదే పాటిస్తున్నాం అంటున్నారు. చాలా బాగుందండి. మరి ఇంకెవరు రాశారు కష్టపడి పనిచేయడం? అమ్మా నాన్న నేర్పారు, అదే చేస్తున్నానంటున్నారు. పుట్టుపాక నుండి భవాని వెంకట్ మరియు పుట్టుపని భవాని వెంకట్ గారు రాశారు, ఏదైనా కష్టపడి పనిచేయడం నాన్న నేర్పిన పని అంటున్నారు. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య. అంటే మన ఇదంతా ఇన్ని మెసేజెస్ చూసిన మీదట ఒకటే అనిపిస్తుంది కదా, అమ్మా నాన్న చెప్పిన మాట మనం పాటిస్తున్నాం. అందుకే ఈ రోజుకి కూడా మనం సంతోషంగా ఉన్నాము, మన నలుగురిని కూడా ఆనందంగా ఉంచగలుగుతున్నాం. మరి మా నాన్నగారు టైలర్ వర్క్ చేస్తూ ఉండేవారండి, నేను కూడా అదే పని చేస్తున్నాను, వారి పరంపర కొనసాగిస్తున్నాను అంటున్నారు భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మని గుర్తు నుండి. నిజం మాట్లాడడం సనాతన ధర్మాన్ని పాటించడం అంటున్నారు. జ్ఞానేశ్వర్ గారు సిరిమల్ల కాలనీ అత్తాపూర్ హైదరాబాద్ నుండి సందేశం పంపించారు. ఇంకా చాలామంది శ్రోతలు చాలామంది సందేశాలు. 1 గంట 10 నిమిషాలకు రేడియోలో ప్రాంతీయ వార్తలు మా నాన్నగారు తప్పకుండా వినేవారు, నేను ఈ రోజుకి వింటానంటున్నారు. ఆర్మో నుండి ప్రేమ్నాథ్ కళావతి. చూసారా ఎలాగ మన మనసులో ఉన్నవన్నీ ఎలాగ మరి బయటకు వస్తాయి. మా నాన్నగారి అది మా నాన్నగారు అలవాటు రేడియో వినడం, నేను కూడా రేడియోనే వింటున్నానంటున్నారు. రాజ్కుమార్ గారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నుండి ఇంకా వినడం రేడియో వినడం అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నానంటున్నారు. మంగ భాస్కర్ గారు మంచి ప్రశ్న, తెలియకుండానే ప్రతి వారు అలవాట్లను పాటిస్తున్నారు. సో ఇది ఎంత బాగుంది, అసలు మీరందరూ ఇలా మాట్లాడుతుంటే రేడియో వినడం రకరకాల. ఇంకొక సందేశం వచ్చింది, మా నాన్నగారు మా కులవృత్తి టైలరింగ్, నేను కూడా అదే వింటున్నాను, రేడియో వింటూ వారు పనులు చేసుకునేవారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నానంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి, ఎంత బాగుంది కదా వీళ్ళ ఒకరి ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటూ మనకు తెలుసుకుంటూ ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక షో టైంలో కలుద్దాం. రోజు మీ పేర్లు వచ్చినా రాకపోయినా షో టైంలో పాల్గొనండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ అంటాను నేను. మరి మీరేమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంగా ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం, హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, డాక్టర్ నిషిత గారు పబ్లిక్ హెల్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402-340852, 0402-340852, 0902-9250-9238, 0902-9250-53, 2 మర్చిపోకండి, తప్పకుండా ఫోన్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమానికి మీ సందేహాలకు సమాధానాలు పొందండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: 2408-5253-2955-0923. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈనాడు మనతో పాటు డాక్టర్ కె శిల్ప గారు, డాక్టర్ నిషిత గారు, డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ గారు జిహెచ్ఎంసీ నుంచి వచ్చారు. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఈ కుక్కకాటు డాగ్ బైట్ అనేది ఒక ప్రాణాంతకంగా మారే సమస్యగా చూస్తున్నాము. ఈ కుక్కకాటు విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన సపోర్ట్ అందుతుంది, ఈ విషయాలు తెలియజేయడానికి మన స్టూడెంట్స్ ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ శిల్ప గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ నిషిత గారు నమస్తే అండి.
1: నమస్కారం.
0: అబ్దుల్ వకీల్ గారు నమస్తే. ఈ జిహెచ్ఎంసీలో మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ యూనిట్ పనిచేస్తుంది. ఇందులో మారుతున్న సీజన్స్ వల్ల వచ్చే వివిధ వ్యాధులు కానీ, అలాగే ఎప్పుడు ఉండే ఈ కుక్కకాటు సమస్య కానీ, వీటన్నిటి పట్ల జిహెచ్ఎంసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సర్వేలెన్స్ చేస్తూ అక్కడుండే శాంపిల్స్ సేకరిస్తూ ఆ వ్యాధి ప్రబలతను గమనించి అనుకూలంగా, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధానంలో, వ్యాధి ప్రబలి సమాజంలో ఎక్కువ సమస్యాత్మకంగా కాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు కదా. ముఖ్యంగా కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని చాలా మాటకు వినేవాళ్ళము. ఆ తర్వాత ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఒకప్పుడు కుక్క కరిస్తే ఆ భాగాన్ని కాల్చడం కానీ, క్యాటరైజేషన్ ఇలాంటివన్నీ చేసేవారు. ప్రస్తుతం పెరుగుతున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో, ఒకప్పుడు కుక్కకాటుకి పొట్ట చుట్టూ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు అది ఇంకా సింప్లిఫై అయిపోయి సబ్కుటినియస్గా ఇస్తున్నారు. 14 రోజులు కాకుండా ఒక 4 రోజులు, 6 రోజులు ఆ వ్యాధిని తీవ్రతను బట్టి, లేకపోతే కరిచే విధానం గాయాన్ని బట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కుక్కకాటు విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలేంటి?
1: కుక్కలు సహజంగా కరువు అండి. అవి దాడి చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉండవచ్చు. అవి ఆకలితో ఉన్నప్పుడు కావచ్చు, భయంగా ఉన్నప్పుడు కావచ్చు. వాటి పిల్లల్ని రక్షించుకునే సమయంలో కూడా అవి ఎక్కువగా దాడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుక్క దాడి జరిగిన వెంటనే మనం భయాందోళన చెందవద్దు. మనం వెంటనే ఎక్కడైతే మనకు దగ్గరగా మంచి శుభ్రమైన నీళ్ళు ఉంటాయో ఆ నీటితో 15 నిమిషాలు సబ్బుతో కడుక్కోవాలి. ఆ కడిగిన వెంటనే ఎక్కడైతే దగ్గరలో మనకు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుందో ఆ ఆసుపత్రికి వెళ్ళి ఎవరైతే డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్కి జరిగిన విషయం చెప్పాలి. ఇలా నాకు కుక్క కాటు జరిగింది, ఇంత టైంలో జరిగింది, ఇదని మన అన్ని డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఎలా అంటే, ఇప్పుడు మనం వెళ్ళిన వెంటనే నాకు కుక్క కాటు ఈ సమయంలో జరిగింది, నేను ఇలా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను, మీ దగ్గరికి వెంటనే నేను వచ్చాను అని చెప్తే ఆ డాక్టర్ గారు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. యాంటీ రాబీస్ వ్యాక్సిన్ గురించి చెప్తారు, అవి ఎన్ని డోసులు వేసుకోవాలో చెప్తారు, అవసరమైతే రేబీస్ ఇమ్యునోగ్లోబిన్స్ అనేవి కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ముఖ్యంగా కుక్కకాడు జరిగినప్పుడు అనేది ప్రథమ చికిత్స అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చర్య.
0: ఒక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో మీరు కొంచెం గుడ్ ఆఫ్టర్నూన్, మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి
2: మాట్లాడుతున్నారు సార్. ఉస్మాన్ గారు, అయితే సార్ ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుంది, అది కరిస్తే దాన్ని వ్యాక్సిన్ ఇచ్చాం అనుకోండి, దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరియు మన మామూలు వీడి కుక్కలు కరిస్తే దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరి మన హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో ఇది ఇంజెక్షన్లు ఇస్తున్నారో ఇది క్లియర్ గా చెప్పండి సార్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ అక్కడనే ఇచ్చేది కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇస్తుంది అది కూడా మీరు చెప్తే బాగుంటుంది సార్. కేఎంఐ ఉస్మాన్ గంజ్ హైదరాబాద్.
1: అవునండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్గా పెంపుడు కుక్క కావచ్చు, అది వీధి కుక్క కావచ్చు, ఏ కుక్క కరిచినా కూడా మీరు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముందుగా వైద్యుని సంప్రదించడానికి ముందు మీరు గాయాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బుతో 15 నిమిషాల పాటు గాయాన్ని కడిగిన తర్వాత మీరు వైద్యుని దగ్గరికి సంప్రదించి, ఇది పెంపుడు కుక్క, దీనికి వ్యాక్సిన్ ఇచ్చాము అన్నది మీరు చెప్తే వైద్యుని సలహాల మేరకు మీకు ఎన్ని డోసులు ఇస్తారు, అవసరమైతే రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ ఇవ్వాలా వద్దా అనేది వైద్యులు మీకు సలహా ఇస్తారండి?

0: డాక్టర్ గారు, ఒక చిన్న విషయము
1: చెప్పండి.
0: 15 నిమిషాల పాటు సబ్బుతో కడగాలనుకున్నా, అది మామూలుగా మనం గమనిస్తుంటాము, చిన్న గాయం తగిలినా లేదంటే కుక్క గరిచినా పిల్లి గరిచినా వెంటనే కాసేపు ఒక 1 మినిట్ ఇలా సబ్బు పెట్టి రుద్ది కడిగేసేస్తారు. ఈ 15 నిమిషాలు కడవడంలో వల్ల వచ్చే లాభం ఏంటి? ఎందుకు అంతసేపు కడగాలంటారు? రన్నింగ్ వాటర్లో పెట్టాలా?
1: అవునండి, రన్నింగ్ వాటర్లో కడగాలి. ఎందుకంటే వైరస్ లోడ్ అనేది గరిచిన వెంటనే ఎక్కువగా ఉంటుంది. అది జనరల్గా సెలైవ ద్వారా వస్తుంది. సో ఇది రక్తం ద్వారా మనకి వ్యాప్తి చెందదు. ఇది మనకి ఎలా వ్యాప్తి చెందుతుందంటే నరాల ద్వారా, నర్వ్స్ ద్వారా అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మిగతా బాడీలకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే కుక్కకాటు జరగగానే 15 నిమిషాలు కడగడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క వైరస్ లోడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనం మొదటి చర్యగా దీన్ని చేయమని చెప్తాం.
0: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో సార్.
0: నమస్తే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నిజామాబాద్ జిల్లా న్యామనింది నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి
2: సార్. ఇప్పుడు కొంతమంది మంచి కుక్క కరిచిందని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఎలాంటి శిక్ష తీసుకోకుండా అట్లా ఉండిపోతారు. మళ్ళీ కొద్ది రోజులకు దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది. అది ఎందుకంటే ఆ కుక్క కరిచినప్పుడు మనం కంపల్సరీ హాస్పిటల్ పోతేనే బాగుంటుంది అని చెప్పి నేను ఎందుతున్నాంట, కానీ కొంతమంది అట్లా పోరు సార్. అది ఎందుకంటే చికిత్స చేయించుకుంటే బాగుంటుంది నా కోరిక.
0: అదేనండి, డాక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. కుక్క కరిచినా కానీ గీరినా కానీ నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక 15 నిమిషాల పాటు రన్నింగ్ వాటర్లో పారుతున్న నీరు కింద సబ్బు పెట్టి కడిగినట్లయితే దానివల్ల వచ్చే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అక్కడ మొదటి దశలోనే చాలా వరకు తగ్గిపోతుందని ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. డాక్టర్ గారు, అలా సబ్బుతోనే కడిగిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన చర్య ఏంటి? అంటే ఒక్కొక్కసారి చిన్న గాయమే ఉంటుంది, అంటే ఒక చిన్న గీత పడుతుంది, కొందరికి బ్లీడింగ్ అవుతుంది, కొందరికి బ్లీడింగ్ కాదు, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు?
1: జనరల్గా మనకి కుక్క గాట్లు అనేవి 3 రకాలుగా ఉంటాయండి, కేటగిరీ 1, 2, 3 అని. కేటగిరీ 1 అంటే మనకి ఏమి గాయం ఉండదు, జనరల్గా ఆ కుక్క వచ్చి మనం నాకడం అలాంటివి చేస్తుంది. కేటగిరీ 2లో అనేది మనకి గీసుకోవడం కావచ్చు, లేకపోతే మనకు ఆల్రెడీ పగుళ్ళు గాయాలు ఉన్న దగ్గర కుక్క వచ్చి నాకడం కావచ్చు, ఇలాంటిది కేటగిరీ 2 అంటాం. కేటగిరీ 3 అంటేనంటే మన కండరాలను చీల్చినట్టుగా మనకి పళ్ళు లోపలికి గాట్లు పడడము, రక్తస్రావము ఉండడము, ఇది కేటగిరీ 3 అండి. ఈ 3 కేటగిరీలలో కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో కంపల్సరిగా మనం వ్యాక్సిన్ అండ్ రేబిన్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి అవసరం ఉంటుంది.
0: అంటే గాయం యొక్క తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ మారుతుందంట?
1: అవును, మారుతుందండి.
0: ఎలా మారుతుందంట?
3: ఎలా మారుతుందంట అండి, మనకి ఫస్ట్ కేటగిరీ 1కి మనకు రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ కానీ తర్వాత ARV కానీ మనం సజెస్ట్ చేయము కేటగిరీ 1కి. ఎందుకు అంటే అక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ అబ్రేషన్ కానివ్వండి, స్క్రాచ్ కానివ్వండి జరగదు కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కేటగిరీ 2 ఆర్ 3లో మనకి స్కిన్ అబ్రేషన్ ఆల్రెడీ మన ట్రాన్స్డర్మల్ మన లేయర్స్ ఆఫ్ స్కిన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, అక్కడ ఆల్రెడీ వైరస్ ఇనాక్యులేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చెప్తాము అంటే ఆ గాయం జరిగిన దగ్గర రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటి అంటే ARV వ్యాక్సినేషన్ కూడా కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: అంటే ఈ ARV వ్యాక్సిన్, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే అంటుంటామో, ఈ వ్యాక్సిన్ని ఏ రోజులు తీసుకోవాలి, ఎన్ని రోజుల పాటు తీసుకోవాలి?
3: ఓకే, ఈ వ్యాక్సిన్ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ మనకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అన్నది మనం మాట్లాడుకుందాము. మనకు ప్రతి గవర్నమెంట్ ఫెసిలిటీలో మనకు ARV వ్యాక్సిన్ అనేది అవైలబుల్ అయి ఉంటుంది.
0: ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
4: హలో,
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే సార్. నమస్తే సార్, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి రమ్మడుగు మండలం శానగర్ నుంచి వెళ్ళి గోనె శంకర్ అని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శంకరయ్య గారు.
4: నమస్తే మేడం గారు.
1: నమస్తే.
3: నమస్తే
4: మేడం గారు. ఇప్పుడు పాత పద్ధతుల్లో అంటే కుక్క కరిచింది అనుకోండి, కడిగి కొంతమంది పసుపు పెట్టి కట్టి విడిచిపెడుతున్నారు, అట్లా ఇంజక్షన్లు తీసుకోకుండా ఉంటే ఏమన్నా ముందు ముందు జరిగే అవకాశాలు ఏమున్నాయో కొంచెం తెలియదు సార్.
1: అవునండి, అలా మనం ఎప్పుడు కూడా కుక్క కరిచిన దాన్ని పసుపు, కారము, టీ పొడి, కాఫీ పొడి, బూడిద, బురద ఇలాంటివి ఏవి పెట్టకూడదండి. దానివల్ల వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ పనిగా మనం గాయని శుభ్రంగా సబ్బుతో 15 నిమిషాలు కడగాలి. అది మస్ట్గా మనం చేయాల్సిన ప్రక్రియ. మనం ఫస్ట్ ఎయిడ్ కింద మనం చేయాల్సింది అయితే అది. దాని తర్వాత అయితే మనం కంపల్సరిగా డాక్టర్ని సంప్రదించి ఏవైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని చెప్తున్నారో వాళ్ళు చెప్పిన డోసెస్లో మనం కంపల్సరిగా తీసుకోవాలి. అది 0th డే, 3rd డే, 14th డే, 20th డే, వాళ్ళు ఏ

0: అయితే మనకు సూచిస్తారో అది కంపల్సరిగా మనం తీసుకోవాలి.
1: డాక్టర్ గారు, ఒక చిన్న విషయం, ఈ కుక్క కాటు కరిచిన వాళ్ళల్లో ఒకవేళ మన కోమార్బిడ్ హెల్త్ కండిషన్స్ లాంటివి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇతరత్ర ఏదన్నా హృద్రోగ సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఏమైనా చికిత్సలో మార్పు ఉంటుందా? ఏ జాగ్రత్తలైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
2: మనకి అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అనేది వ్యాక్సిన్కి ఏమీ లేదండి. ఏ రకమైన బీపీ, షుగర్ లేకపోతే ఇంకేమైనా కండిషన్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్లో మార్పు అనేది ఉండదు. కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉంటే, లైక్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే హెచ్ఐవి కానివ్వండి, లేకపోతే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్లో కూడా ఉంటారు, వాళ్ళకి ఇంకొక డోస్ ఎక్స్ట్రా అవసరం పడుతుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక హెల్దీ పేషెంట్కి ఎన్నైతే మనం వ్యాక్సిన్ డోస్ ఇస్తామో దానికంటే ఒకటి అడిషనల్గా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి కంపల్సరీ వేరియేషన్ అనేది ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఇంకొక అడిషనల్ డోస్ అనేది మనం కంపల్సరీ ట్రీట్మెంట్లో పార్ట్ ఆఫ్ చేస్తాం.
1: ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం,
2: ఎస్, కంపల్సరీ చేయాలి.
1: డాక్టర్ గారు, ఈ కుక్క గర్చినా కానీ పిల్లి గర్చినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎటైనా యాత్రలకు కానీ ప్రయాణమైనప్పుడు కోతి గర్చిన సందర్భాలు ఉంటాయి, అన్నిటికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అంటారా?
0: అవునండి, కుక్క గర్చినా, కోతి గర్చినా, ఫ్యాట్ గర్చిన రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం వాష్ చేసుకోవాలి, అండ్ రేబీస్ వ్యాక్సినేషన్ ఏదైతే కంప్లీట్ కోర్స్ ఉందో అది కంప్లీట్గా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే మన టెటానస్ టీకా కానీ లేకపోతే ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు.
1: అంటే మామూలుగా వింటుంటాము, ఆ సబ్బుతో ఒక 15 నిమిషాల పాటు శుభ్రం చేసినట్లయితే దాని లాలాజలం నుంచి మన శరీరంలోకి చేరిన వైరస్ ఏది లోడ్ ఉంటుందో అది సాధ్యమైనంత వరకు తగ్గుతుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ఇతరత్ర సమస్యాత్మకంగా కాకుండా ఉంటుందంటారు. వెంటనే టీటీ కూడా తీసుకోవాలంటారు, టీటీ తీసుకోవడం తప్పనిసరి అంటారా?
0: అవునండి, తప్పనిసరి. ఎందుకంటే కుక్క నోటిలో ఓన్లీ రేబీస్ వైరసే కాకుండా దాని లాలాజంలో వేరే ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు, బ్యాక్టీరియాలు, వైరస్లు కూడా ఉండొచ్చు. అది గాయం చేస్తుంది కాబట్టి ఆ గాయానికి వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ టీటీ అను ఇతర యాంటీబయాటిక్స్ కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, చాలామంది పెంపుడు కుక్కల్ని పెంచుకుంటుంటారు, వాటి పట్ల చాలా అనుబంధం కలిగి ఉంటారు, అయితే వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కుక్కలకు కూడా ఇచ్చి ఉంటారు, అలాంటి కుక్కలు కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: కుక్క ఏది కరిచినా కూడా మనం ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సినదేనండి, వాష్ చేసుకోవడము, డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళు చేసిన ఏదైతే టీకాలు ఉంటాయో అవి కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు మనం కుక్కలకి వ్యాక్సిన్ వేయించుకోమంటాము అంటే, కుక్కకి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కుక్కకి రేబీస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. దాని నుంచి కుక్క ద్వారా వచ్చే రేబీస్ అనేది మనుషులకి తక్కువ అవుతుంది. కాబట్టి కుక్కలకి కంపల్సరీ ప్రతి సంవత్సరము మన ఎవరైతే వెటనరీ డాక్టర్ ఉంటారో వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాల మేరకు ఎప్పుడు టీకా వేయించుకోవాలి కుక్కలకు అనేది కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటే బాగుంటుంది.
1: మరొక షోత లైన్లో ఉన్నారు. హలో,
3: హలో,
1: హలో
3: మేడం. సార్
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో సార్,
1: చెప్పండి.
3: నమస్తే సార్.
1: నమస్తే.
3: ఇక్కడ నుంచి సార్, ఇది గట్కేసర్ నుంచి సార్ మీరు మాట్లాడేది.
1: చెప్పండి.
3: కుక్కకి ఒక 1 ఇయర్ అయిపోయింది సార్, ఎప్పుడే ఇంజక్షన్ తీసుకున్నాము. హలో సార్,
1: చెప్పండి, వినబడుతుంది.
3: కుక్క వచ్చినాక 1/2 అవర్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకున్నాం సార్, 8 ఇంజక్షన్లు ఇచ్చినారు. అయితే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది సార్, ఇప్పుడు అక్కడ చురుకు చురుకు అని పొడిచినట్టు అయిపోయింది సార్. మరి
2: మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుందండి సింప్టమ్?
3: ఇప్పుడు 4-5 రోజుల నుంచి అట్లా అవుతుంది మేడం, ఇట్లా పొడిచినట్టుగా.
2: మీరు వెంటనే అక్కడ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి సంప్రదించి ఒకసారి చూపించుకోండి.
3: ఇంకేమన్నా ప్రాబ్లమా సార్? అది మానినట్టే అయింది మేడం.
2: మీకు అంటే అప్పుడు కరిచినప్పుడు చాలా డీప్గా ఉండిందా అండి కుక్క కాటు?
3: అవును మేడం. అయితే వెళ్ళాము, వెళ్తే 7 ఇంజక్షన్లు రాశారు, తొడకాడ కలిసింది. 7 ఇంజక్షన్లు తీసుకోవాలంటే కంటిన్యూ తీసుకున్నాం ఇంజక్షన్లు కూడా.
2: ఓకే.
3: అక్కడ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా కడిగి వెళ్ళాలని, మేము కడిగి అక్కడ తుడిచేసినాం అంత కడుక్కొని. వెళ్ళిన తర్వాత 7 ఇంజక్షన్లు తీసుకోవాలంటే కంటిన్యూ 7 ఇంజక్షన్లు తీసుకున్నాం మేడం.
2: మీరేం కంగారు పడాల్సిన పని లేదండి, మనకి ఒకవేళ రేబీస్ సింప్టమ్స్ ఉన్నా కూడా మనకి 1-3 మంత్స్ లోనే మనకి తెలిసిపోతుంది, అంతకంటే ఎక్కువ టైం అది తీసుకోదు. కాకుంటే మీకు అక్కడ ప్రాబ్లమ్లీ అక్కడ టెంపరీలీ అక్కడ న్యూరైటిస్ కానివ్వండి, ఏదన్నా నర్వ్ టిష్యూ అక్కడ డ్యామేజ్ అయ్యి ఉండి మీకు అట్లా అంటే న్యూరోపతి సింప్టమ్

0: లాగా కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ గాయం జరిగిన చోటుని ఒకసారి చూపించుకోండి.
1: డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారు పరీక్షించినట్లయితే మీ అనుమానాలన్నీ తీరి అసలు నిజంగా సమస్యనా కాదా అనేది తెలిసిపోతుంది. చాలామంది డాక్టర్ గారు సొంత వైద్యానికి అలవాటు పడుతుంటారు. వాడికి తగ్గింది, నాకెందుకు తగ్గదు, మేము పసుపు కట్టేశాము, మేము అక్కడ వాత పెట్టించేసాము, ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడు ఎక్కువ ఇంకా పల్లెటూరులో వినబడుతూ ఉంటాయి. సో సైన్స్ ఇంత డెవలప్ అయింది, కుక్కకాటుకి యాంటీరేబిస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసి సరైన సమయంలో కనుక డాక్టరు సూచించిన మేరకు మనం తీసుకున్నట్లయితే పూర్తిగా దాని బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి రానే రాదంటారు. మన హైదరాబాద్లో ఏఏ సెంటర్లలో ఇంతకుముందు ఒక శ్రోత అడిగారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎం బ్లడ్ బ్యాంక్ నారాయణ కూడా తప్పిస్తే ఇంకా ఎక్కడ ఇస్తున్నారా, లేకపోతే పొద్దున్నెళ్ళి అక్కడ లైన్లో నిలబడే పరిస్థితి ఉండేది మాకన్నారు. మిగతా ఏ

0: కాదంటారు. మన హైదరాబాద్లో ఏ సెంటర్లలో, ఇంతకుముందు ఒక శ్రోత అడిగారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎం బ్లడ్ బ్యాంక్ నారాయణ కూడా తప్పిస్తే ఇంకా ఎక్కడ ఇస్తున్నారా, లేకపోతే పొద్దున్న వెళ్ళి అక్కడ లైన్లో నిలబడే పరిస్థితి ఉండేది మాకన్నారు. మిగతా ఏ సెంటర్లు అంటే పెరుగుతున్న హైదరాబాద్ జనాభాలో అన్నీ ఒక చోట పెట్టే కాకుండా మిగతా చోట ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా?
1: ఇదేంటంటే అండి, మనకి ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, తర్వాత మనకి క్వారంటీ ఫీవర్ హాస్పిటల్, తర్వాత ఐపీఎం, వీటన్నిటిలో కూడా మనకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. మనకి రిగ్ రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ అనేది మటుకు మనకి ఫీవర్ హాస్పిటల్లోనే ఉంటుంది. సో మేజర్గా కేటగిరీ 3 గాయం, కేటగిరీ 2 గాయం అయిన వారికి మటుకు ఆర్ఏజీ కోసం మటుకు కంపల్సరీ మనం ఫీవర్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది,
0: క్వారంటీ
1: హాస్పిటల్.
0: హలో.
2: హలో,
0: నమస్తే అండి.
2: నమస్తే సార్.
0: చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నిజామాబాద్ నుండి సార్.
0: చెప్పు తల్లి, మీ సమస్య ఏంటి?
2: మా పాప 5 ఇయర్స్ ఉన్నప్పుడు కుక్క కరిచింది సార్, బాగా బ్లీడింగ్ నోట్లు వచ్చింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాను, ఇంజక్షన్స్ కూడా ఇచ్చాను. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా సార్?
3: ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు ఇంజెక్షన్స్ అన్ని కోర్స్ డాక్టర్లు చెప్పినట్టుగా విధంగా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. డాక్టర్ అయితే ఎన్ని డోసులు అయితే మీకు చెప్పారో అన్ని ఇంజెక్షన్లు తప్పనిసరిగా వేయించి ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
0: డాక్టర్ గారు, మనము ఈ కుక్క కాటు విషయంలో చాలామంది చాలా రకాల పథ్యాలు చెప్తుంటారు. ఇది తినచ్చు, ఇది తినకూడదు, బెల్లం తినకూడదు, పులుపు తినకూడదు అని అంటుంటారు. నిజంగా అవి కరెక్టేనా? అలా తినకుండా ఫుడ్ పట్ల ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందా?
1: అలా ఏం లేదండి, అది వాళ్ళ ఇంట్యూషన్ తప్ప మనకి అట్లాంటి అంటే కంపల్సరీ ఇవి పాటించాలి ఫుడ్ హ్యాబిట్స్ అనేది అయితే మనం ఎప్పుడు చెప్పాము.
0: అంటే కేవలం అపోహనే.
1: అపోహ
0: అంటే పప్పు తినడం కానీ బెల్లం తినడం కానీ వల్ల రేబీస్ పెరుగుతుందనేది మటుకు కేవలం అపోహ.
1: ఇంకొకటి ఏంటంటే అండి, ఈ పప్పు ఇదన్నీ ఎప్పుడు చెప్తారు అని అంటే యూజువల్గా మన పాతకాలపు అలవాట్లు ఇవి. కుట్లు ఉంటే కనుక మనకి చీమ వస్తుంది, నీరు వస్తుంది కాబట్టి శనగపప్పు, చింతపండు ఇవి తినొద్దు అని చెప్తారు. కానీ కుక్క కాటుకి మనం ఎప్పుడు కూడా కుట్లు అనేది వేయము, ఎట్టి పరిస్థితుల్లోనూ వేయము. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ.
0: అది కాకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్లయితే
1: ఇంకా
0: మంచిగా తొందరగా అవుతుంది. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
4: హలో సార్, నమస్కారం
0: సార్. చెప్పండి.
4: అమ్మా, డాక్టర్ గారు నమస్కారం. అమ్మా
3: నమస్కారం. నమస్కారం.
4: అదే అమ్మా, నాకు 4 సంవత్సరాల క్రితం 2 కుక్కలు కొట్టుకుని వదిలేసాయమ్మా. హలో
0: చెప్పండి.
1: చెప్పండి.
4: కొట్టుకుని వదిలేస్తే అదే చిన్న ఏం రక్తం గట్ర రాలేదు మేడం. నారాయణ కూడా వెళ్ళి చేయించుకుని మళ్ళీ ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ కాడ చేశారమ్మా, కరిసిన కాడ బాగా ట్రీట్మెంట్ చేశారమ్మా. అదే
0: మీరు కుక్క కరిచిన తర్వాత మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, గాయాన్ని శుభ్రపరిచారు, టీటీ ఇంజెక్షన్ తీసుకున్నారు, అలాగే ఫీవర్ హాస్పిటల్లోకి వెళ్ళి గాయం చుట్టూ కూడా ఇంజెక్షన్ తీసుకున్నారు కదా?
4: అవును సార్.
0: ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన 4 ఇంజెక్షన్లు 6 ఇంజెక్షన్లు తీసుకున్నారా? ఇంకా మీరు ఏ సరే, ఇప్పుడు డాక్టర్ గారు మీకు ఇంజెక్షన్ ఇచ్చే ముందే అన్ని గమనిస్తారు. మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండండి, మీకు ఆ సమస్య ఏమి ఉండదు.
4: ఒక నిమిషం, అదే ఇక్కడ కుక్క ఉంటే బిస్కెట్లు పెడుతున్నాం సార్, ఏమనుకోకండి. అది మీద పడి నాకడం గట్ట చేస్తాం సార్, ఏం అవుతుందా సార్?
3: కుక్క లాలాజలంలో అయితే ఒకవేళ దానికి రేబీస్ ఉన్నట్లయితే దాని లాలాజలం నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అది ఒకవేళ మీకు ఏదైనా గాయాలు కానీ పగుళ్ళు కానీ ఉంటే దాని ద్వారా మీకు నోట్లోకి వచ్చేది ఉంటుంది. ఇంకా దాని లాలాజలం కనుక మీ కళ్ళల్లో కానీ నోట్లో కానీ పడితే మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి. ఓకేనండి.
0: ఏదున్నా కానీ పరిశుభ్రత పాటించి దూరంగా ఉండడమే మంచిదండి. మరొక కాల్ లైన్లో ఉన్నారు. హలో.
5: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
5: నా పేరు శ్యామ్,
0: చెప్పండి.
5: హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం.
0: చెప్పండి.
5: మరి చిన్నపిల్లలు కుక్కలను పట్టుకుంటారు, దాంట్లో ముద్దు పెట్టుకుంటారు, అంత రకరకాలుగా చేస్తుంటారు కదా, దాని పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? ఇది చిన్నపిల్లలు
1: ఫస్టింగ్ అండి.
5: ప్రతి ఒక్క కుక్కకు రేబీస్ వ్యాధి ఉంటుందా, లేకపోతే కొన్ని రకాల కుక్కలకు మాత్రమే రేబీస్ వ్యాధి ఉంటుందా?
1: ఓకే, ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడు కూడా పిల్లలని చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుక్కలను పెంచుకోకూడదు. ఫస్ట్ థింగ్ అయితే మేము సజెస్ట్ చేసేది అది. ఒకవేళ కుక్కలు పెంచుకునే అంత ఇష్టం ఉంటే కనుక వాటిని ఆడుకునే వరకే అలో చేయాలి కానీ

0: వాటితోటి కిస్ పెట్టించుకోవడం కానివ్వండి, ఇలా వాటిని అంటే వాళ్ళ వాటి సెలవు అంటుకునేటట్టు పిల్లల్ని ఇవన్నీ చేయొద్దండి. ఎందుకంటే ఒక యానిమల్కి ఒక రేబీస్ అనేదే కాదు, వేరే జబ్బులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నప్పుడు వాటితో ఆడుకోవడం వరకే లిమిట్ చేయాలి తప్ప ఇవన్నీ ఎంకరేజ్ చేయొద్దండి.
1: ఇంకా పిల్లల్ని గమనిస్తూ ఉండాలండి వాళ్ళు ఆడుకునేటప్పుడు. జనరల్గా పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా, వాటి చెవులు పట్టుకొని లాగడము, వాటి తోక పట్టుకొని లాగడం, వాటి నోట్లో వేళ్ళు పెట్టడము, అవన్నీ చేస్తుంటారు. ఇంకా వాళ్ళకి చేతికి ఏదైనా గాయాలు పగుళ్ళు ఉన్నా కూడా ఒకవేళ దానికి ఏమైనా రేబీస్ వైరస్ ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ మనం గమనించాం కదా. సో పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆడుకోవడం అంటే ఆడుకునే వరకే ఉండాలి, వాటి నోట్లో వేళ్ళు పెట్టడం అవన్నీ మనం గమనిస్తూ ఉండాలి.
2: ఇప్పుడు ఒక ప్రకటన విందాము, తిరిగి మళ్ళీ ఫోన్ కాల్ తీసుకుందాం.

0: శ్రోతలకు మరొకసారి నెంబర్ తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి కుక్కకాటు గురించి సమస్య ఏదైనా ఉన్నా కానీ, అనుమానం ఉన్నా కానీ ఈ ఫోన్ చేసినట్లయితే డాక్టర్ గారు మన దగ్గరే ఉన్నారు స్టూడియోస్లో, డాక్టర్ శిల్ప గారు, డాక్టర్ నిషిద్ గారు, అలాగే చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు కూడా ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: సార్, ఇది మాకు 1 ఇయర్ అయ్యింది సార్ కుక్క గారికి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి చెప్పండి.
1: అది ఇంజక్షన్లు ఇచ్చారు సార్ 3 సార్లు, రెండు తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే సార్, ఎప్పుడైనా వంకాయ అలగడ తింటి దుర్ద లాగా వస్తుంది, మళ్ళా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన అవుతుంది మేడం అని చెప్తే వాళ్ళు వేరే ట్యాబ్లెట్స్ రాశారు, మళ్ళా పీటీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇంట్లో ఒక 1 మంత్ కింద కొద్దిగా వంకాయ తింటే సుగ మళ్ళీ దుర్దలాగా వచ్చింది, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వేయించుకున్నాను.
0: డాక్టర్ గారు సమాధానం చెప్తారు, వినండి.
2: మీరు అంటే మీకు ఇప్పుడు దుర్ద ఏదైతే చెప్తున్నారో అది కుక్కకాటు జరిగిన ఏరియాలోనేనా లేకపోతే ఓవరాల్గా అంటే శరీరం అంతటానా అండి?
1: అంటే మేడం, ఒకసారి నెత్తిలో అయింది పుండు, ఇట్లా దుర్దలాగా అయితే తర్వాత మళ్ళీ మిడిసిల మీద.
2: అట్లాంటప్పుడు ఇది దీనివల్ల కాదండి, మీకు అది మేబీ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎలర్జీ ఉంటే కనుక కంపల్సరీ మీరు ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు వంకాయ, టమాటా లేకపోతే చికెన్ కానివ్వండి, కొన్ని పడకుండా ఉంటాయి. సో అట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు వస్తుంది అంటే అది ఫుడ్ మీడియేటెడ్ ఎలర్జీ ఉంటుంది, కానీ రేబీస్ కానీ కుక్కకాటు వల్ల అయితే కాదు.
0: ముఖ్యంగా శ్రోతలు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి అంశాన్ని కుక్కకాటుకే, ప్రతి సమస్యని కుక్కకాటుకే జతపరచకండి. వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా మీకు ఇలాంటి రావచ్చు. డాక్టర్ గారిని సంప్రదించి సొంత నిర్ణయం తీసుకోకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా వైద్యం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో. హలో,
3: నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను రామంతపూర్ నుంచి సురేష్ అండి.
0: చెప్పండి సురేష్ గారు.
3: సార్, మా బాబుకి కుక్క కరిచింది, 5 డోసెస్ ఇచ్చారు సార్. ఇది మన సర్వనల్ రాజ్ హాస్పిటల్కి వెళ్తే అయితే 4 డోసెస్ వేసుకున్నా గానీ 5th మేము చెక్ చేసాము, 3 మంత్స్ అవుతుందండి. ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
4: ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిసి, మేము ఇలా స్కిప్ అయిపోయింది, మరి మమ్మల్ని మళ్ళీ ఏమైనా ఏదైనా రోజు రమ్మంటారో ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికని, ఒకసారి డాక్టర్ని వెళ్ళి సంప్రదించండి. సో దానివల్ల మీరు డాక్టర్ సలహా ఇచ్చిన ప్రకారం మీరు ఇంకో డోస్ తీసుకోవాలా వద్దనేది మీకు డాక్టర్ గారు సలహా ఇస్తారు.
0: ముఖ్యంగానండి, ఈ డాక్టర్ గారు ఏదైతే డోస్ ప్రిస్క్రైబ్ చేస్తారో, షెడ్యూల్ ఇస్తారో, అది తూచా తప్పకుండా పాటించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకసారి నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్న పొరపాటు ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు ఎన్ని ఇంజక్షన్లు చెప్పారో అన్ని ఇంజక్షన్లు ఖచ్చితంగా తీసుకోండి, అలాగే సరైన హైజీన్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
5: హలో సార్, శుభ మధ్యాహ్నం సార్.
0: శుభ మధ్యాహ్నం, చెప్పండి.

0: సార్ నేను రామాచారి మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు మా సాదుకున్న కుక్కలు ఉంటాయి కదా, సాదుకున్న కుక్కలు మా ఒక పని మనిషికి ఏం చేసిందంటే ఆ భోజనం పెట్టినప్పుడు ఆ భోజనం పడలేదు అంటే అదేమిదో ఏళ్ళకు 2 ఏళ్ల కింద కరిచిందండి, రక్తం వచ్చింది. రక్తం వచ్చినప్పుడు ఇంజక్షన్ కంపల్సరీ తీసుకోవాలండి?
1: కంపల్సరీ తీసుకోవాలండి, అదే చెప్తున్నాం కదా మీకు. కుక్క రక్తం వచ్చిందంటే
0: గీకింది అమ్మా, గోరు గీకింది కదా.
1: గోరుతో గీకినా కూడా మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
0: మేడం ఇంకోటి ఇంకొక వచ్చారు, ఇప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంతంలో కోతులు కూడా దొరుకుతాయి కదమ్మా.
1: అవునండి,
0: కోతులకి ఇచ్చిన కలిసిన ఇంజక్షన్ కుక్కలకి కలిసిన ఇంజక్షన్ ఒకటి తేడా ఉంటుందా? ఒకటే ఇంజక్షన్ అవన్నీ
1: రేబీస్ రిలేటెడ్ గా అయితే ఒకటే ఇంజక్షన్ ఉంటుందండి. కోతులు కరిచినా కూడా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి.
0: అంటే కుక్కలు కరిచినా అంటే ఒకటి ఇంజక్షన్ ఉంటుంది.
1: అంటే కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఎలకలు కావచ్చు, మనకి దేని ద్వారా అయినా రేబీస్ రావచ్చండి. కుక్కలు కరవడం వల్లనే రేబీస్ వస్తుంది అనేది కాదు, దేని ద్వారా అయినా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఏమి టీకాలు వేసుకోవాలి, ఏమి మెడిసిన్స్ వేసుకోవాలనేది వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
0: తెల్ల కుక్క ఉందమ్మా, ఆ తెల్ల కుక్క ఏమన్నా వచ్చి నాకుతుందమ్మా? అంటే నాకు ఎందుకంటే ప్రేమతో నాకుతుందా లేకపోతే రాక రాక వచ్చినామని నాకుతానికి అర్థం కాదు. నాకేమిటైపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా?
1: అంటే నాకడం అంటే మీ చర్మం మీద ఏ దెబ్బలు లేకుండా నాకడం వల్ల ఏమీ ప్రమాదం ఉండదండి. కానీ మీరు అదే జనరల్ గా కొన్ని కుక్కలు కిసులు పెట్టుకోవడం అలా ఇలా చేస్తుంటాయి కదా, అలాంటివి మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి.
2: ముఖ్యంగా కుక్కల పట్ల ప్రేమానురాగంతో ఉండడం తప్పులేదు, కానీ మన ఆరోగ్యం జాగ్రత్త కూడా చూసుకోవాలి. హలో హలో
3: నమస్కారం సార్.
2: నమస్తే అండి.
3: వరంగల్ నుండి నా పేరు చంద్రం పుట్ట చంద్రమౌళి అండి.
2: చెప్పండి చంద్రమౌళి గారు.
3: నాకు 3 నెలల క్రితం కుక్క కరిచింది సార్, మామూలుగానే. అయితే ఒక టీటీ ఇంజక్షన్ తీసుకున్నా, తర్వాత ఇక వరంగల్ ఎంజీఎంలో నాను వ్యాక్సిన్ తీసుకున్నాను. తర్వాత దానికి పథ్యం ఏమన్నా తినడి ఏమన్నా తినడి ఉంటే సార్? మా వాళ్ళు ఇంట్లో మా వాళ్ళు కొంచెం ఏ చేపలు కానీ వంకాయ కూర కానీ బెల్లం కానీ తినద్దు, మనం ఇంకో 3 నెలలు 4 నెలలు వరకు ఉండొద్దని చెప్పాను. కానీ అక్కడ అడుగుదాం మన హాస్పిటల్లో మాత్రం అన్ని తినొచ్చు అని చెప్పని చెప్పాను.
4: అదేనండి, మీరు యాక్చువల్గా అయితే ఎప్పుడు కూడా డాక్టర్లు ఏది కూడా ఫుడ్ ఇదైతే మీకు తినొద్దు అని చెప్పారు కాబట్టి మీకేం రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవండి. ఆల్రెడీ మీకు డోసేజ్ కూడా అన్ని వ్యాక్సిన్ కూడా మీరు తీసుకున్నారు కదా అండి,
3: తీసుకోండి.
4: మీ స్కెడ్యూల్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదండి, అన్ని తీసుకోవచ్చు అండి.
2: హలో హలో
5: హలో
2: నమస్తే అమ్మా, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే సార్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
2: చెప్పమ్మా.
5: సార్ ఇది డాగ్ కుక్క కరిస్తే ఓన్లీ ఇంజెక్షన్స్ అయినా మెడిసిన్స్ కూడా ఏమైనా ఉంటాయా
2: డాక్టర్ గారు? కేవలం ఇంజెక్షన్స్ అయినా మెడిసిన్స్ కూడా ఏమైనా వాడాల్సి ఉంటుందా
4: అమ్మా? ఫస్ట్ థింగ్ కుక్క కరిచినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, రిగ్ తీసుకోవాలి, ఏఆర్వి అంటే మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. వాటితో పాటు కుక్క కరిచినందుకు సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, టీటీ ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా డాక్టర్లు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా మీరు అది తూచా తప్పకుండా వాటిని వాడాలి.
5: ఓకే, అంటే ఇంజెక్షన్స్ తో పాటు కంపల్సరీ, సారీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ తో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తారా మేడం?
4: అవును ఇస్తారమ్మా, అవసరం పడితే యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు మీకు సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా.
5: అయితే ఓన్లీ ఇంజెక్షన్స్ తోటి తగ్గదు అది?
2: అలా కాదమ్మా, ఇంజెక్షన్స్తో పాటు రేబీస్ వ్యాధి తగ్గుతుంది, కానీ ఆ గాయమైన చోట ఎంత లోతైంది, ఎంత ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తారు. డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు పాటించినట్టయితే ఖచ్చితంగా సమస్య లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ రేబీస్ వచ్చిన కుక్క రేబీస్ రాని కుక్కని ఎలా నిర్ధారించాలంటారు, ఎలా గమనించుకోవాలి మనం?
1: వాటికి లక్షణాలు ఉంటాయండి. రేబీస్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫ్యూరియస్ ఫామ్ అని ఉంటుంది, ఇంకొకటి డంప్ ఫామ్ అని ఉంటుంది. ఈ ఫ్యూరియస్ ఫామ్లో ఏముంటాయంటే కుక్కలు బాగా అరవడము, మనకు పరిచయం ఉన్న వాళ్ళ మీద కూడా కరవడానికి వెళ్ళడము, ఇంట్లో ఏదైనా ఆబ్జెక్టివ్స్ ఉన్న వస్తువులు ఉన్న వాటిని కొరకడము, వాటిని కరవడము, ఇలాంటివి చేస్తాయి. అలా కాకుండా ఇంటి నుంచి దూరంగా పరిగెత్తడము, ఇంటికి రావడము, అలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇంకా అవి ఫుడ్ తినేటప్పుడు కావచ్చు, వాటర్ తాగేటప్పుడు కావచ్చు, తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి, తర్వాత వాటికి భయపడుతూ ఉన్నట్లుగా అలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఫామ్లో ఏంటంటే అది డంప్ ఫామ్ ఆర్ పారలైటిక్ ఫామ్ అంటాం. ఆ ఫామ్లో కుక్కలు ఎలా ఉంటాయంటే చాలా నిశ్శబ్దంగా దాక్కోవడము, ఫుడ్

0: కానీ అవి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇంకా వాటి బాడీలో ఏవైతే వెనక లెగ్స్ ఉంటాయి కదండి, అవి ఫస్ట్ వీక్ అయిపోయినట్టు అయిపోతాయి, తర్వాత బాడీ అంతా వీక్నెస్ వచ్చినట్లుగా అయిపోతుంటాయి. సో కుక్క అరుస్తూ ఉంటే మాత్రమే రేబిస్ ఉన్నట్లు కాకుండా, కుక్క సైలెంట్గా ఉన్న కుక్క ద్వారా కూడా మనకి రేబిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
1: శ్రోత లైన్లో ఉన్నారు, హలో. హలో హలో హలో కాలు కట్ అయినట్టుందండి. మరొక శ్రోత, హలో.
2: హలో,
1: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సార్, హలో
1: చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను హైదరాబాద్ నుంచి, నా పేరు శైలజ అండి. సార్, డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి.
1: చెప్పండి అమ్మా, డాక్టర్ గారు పక్కనే ఉన్నారు, మాట్లాడండి.
2: సార్ నమస్తే మేడం.
3: నమస్తే,
2: నా పేరు శైలజ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
3: చెప్పండి శైలజ గారు.
2: మేడం, నాకు ఒక చిన్న డౌట్, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ పెట్టి డాగ్స్ ఉన్నాయండి, అయితే వాటివి హెయిర్ బాగా వదులుతా ఉంటాయండి, బాగా హెయిర్ లాస్ అవుతుంటాయి వాటికి, ఇళ్ళంతా హెయిర్ వచ్చేస్తా ఉంటది, అయితే అవి ఇంట్లో అంతా తిరుగుతా ఉంటాయి, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మేడం మనకి?
0: దానివల్ల అంటే ఎవరికైనా ఎలర్జీ ఉంటే, ఆస్తమా అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుందండి, నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఏమీ అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.
2: ఏమో మేడం, అవి వచ్చి ఫుడ్ లో ఏమన్నా పడతాయేమో అట్లా కనిపిస్తా ఉంటాయి, గాలి ఎగురుతా ఉంటాయి ఫ్యాన్ వేసినప్పుడల్లా, ఇంట్లో అన్ని వస్తువుల మీద పడిపోయి ఉంటా ఉంటాయి, అయితే నేను చూసినప్పుడల్లా భయం వేస్తా ఉంటది మేడం, అది మన లోపలికి వెళ్ళిపోతే ఏమన్నా లోపల ఎలర్జీలు అవుతాయా, అది లంగ్స్ లో ఏమైనా ఫామ్ అయిపోతాయా, వీళ్ళకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి నేను ఎప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటా, అయినా కూడా వాళ్ళు అవి వాటి మీద బాగా మమకారం ఎక్కువైపోయి ఇంట్లో వాటిని అంతా అట్లా పెంచేసుకుంటా ఉంటున్నారు.
0: అయితే మీరు ఒకసారి వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, అంత ఫర్ అంతా లాస్ అవుతుంది అంటే కంపల్సరీగా దానికి ఏదో డెఫిషియన్సీ, న్యూట్రిషనల్స్గా డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా షాంపూ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది కదా, ఆ డ్యాంప్నెస్ కూడా మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది కావచ్చు, దాని ఫర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు
2: ఒకసారి అడిగినప్పుడు ఏమంటారు అంటే ఒక్కొక్క సీజన్ ఉంటుంది వాటికి, అట్లా సీజన్ లో హెయిర్ లాస్ అవుతా ఉంటది, మళ్ళీ నార్మల్ అయితే మేము ఇంజెక్షన్స్ ఇప్పించినప్పుడు అట్లా మామూలుగానే ఉంటాయి అంటారు, కానీ దానితోనైతే మనకైతే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా మేడం?
0: వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి వెటనరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు మీకు షాంపూ కావచ్చు, వాటికి ఏదైనా న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారండి. సో ఒకసారి మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి.
1: ముఖ్యంగా కుక్క హెయిరే కాదమ్మా, కుక్క హెయిర్ అయినా పిల్లి హెయిర్ అయినా ఏదైనా ఇంట్లో శుభ్రత పాటించడం అత్యంత ఇంపార్టెంట్. హలో,
4: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్, ఎవరు మాట్లాడుతున్నారండి?
4: నేను కిరణ్, కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి కిరణ్ గారు.
4: మేడం, ఇందాక చెప్పారు కదా కుక్క కాటుకు 4 నుండి 6 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి, అయితే అదే మాదిరిగా ఎలుకకు కానీ సుందెలకకు కానీ వాటికి కూడా అవి కరిస్తే కూడా సేమ్ 4 నుండి 6 ఇంజెక్షన్స్ ఉంటాయా? వాటి సింప్టమ్స్ ఏముంటాయి? ఒకవేళ కరిస్తే రిబీస్ మనకు బాడీలో చేరినట్టుగా సింప్టమ్స్ ఏముంటాయి?
5: ఒకటండి, ఫస్ట్ థింగ్, ఏ జంతువు ఖర్చినా కూడా మనం ఫస్ట్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్. ఎందుకు అని అంటే ఏ జంతువు నుంచి మనకు రేబీస్ వస్తుంది అనేది మనం చెప్పలేము, ఏ జంతువుకి రేబీస్ లక్షణాలు ఉన్నాయనేది కూడా మనం గుర్తుపట్టలేము. కాబట్టి ఇమ్మీడియట్గా ఏ జంతువు ఖర్చినా కూడా మన దగ్గరలో ఉన్న ఫెసిలిటీకి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, డాక్టర్ సలహాల మేరకు వాళ్ళు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా అవి వాడాలి.
1: డాక్టర్ గారు, మరొక షోత లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే, చెప్పండి.
6: అయితే 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి కుక్క కరిచిందండి, అక్కడ అయితే అప్పుడు వాళ్ళు 4 ఇంజెక్షన్ చేశారు, అయితే కరిచిన వెంటనే అయితే మాత్రం ఒక్కడేసారి సబ్బుతో కడిగినాను, మళ్ళీ సీడ్ వేసాను సార్, సర్జికల్ సీడ్ వేసి రుద్దాను. ఆ తర్వాత పొల్లారి తీసుకుని సార్ టీటీ, ఆ తర్వాత కూడా ఎప్పుడో సార్ చేపల కూర కంటే ముక్కు పంట నోగొచ్చింది, దానివల్ల నాకు భయం అయింది. పిఎండ్ హాఫ్ ఇయర్స్ దీని మళ్ళీ ఈ వాళ్ళు వేసిన టీకాల వల్ల ఎన్ని వరకు రక్షణ ఉంటుంది సార్? ఎన్ని రోజుల వరకు రక్షణ ఉంటుంది?
1: ఒకసారి టీకాలు తీసుకుంటే 8 రోజుల వరకు రక్షణ ఉంటుందని అతని అనుమానం.
5: ఒకసారి టీకా తీసుకున్నాక మరోసారి వేసి వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ థింగ్. ఒకవేళ మనకి మళ్ళీ కుక్క కరిచిందంటే తప్ప మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకా అవసరం మీకు ఉండదండి.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన సమాజంలో గమనిస్తుంటాము, కుక్క కరిచిన తర్వాత మీరు చెప్పిన వైద్య ప్రక్రియ అంటే సబ్బుతో ఒక 15 నిమిషాల పాటు కడగడము, టీటీ ఇంజెక్షన్ ఇవ్వడము, గాయాన్ని బట్టి అక్కడ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, తర్వాత చెప్పిన ప్రకారం షెడ్యూల్ ఫాలో కావడం, ఇది కాక

0: కాకుండా కుక్క కరవకముందే ఇంట్లో కుక్కలు కానీ పిల్లులు కానీ పెంచుకునే వాళ్ళు ప్రివెంటివ్గా ఏదైనా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అలా తీసుకుంటే లాభకరమైన
1: అంటే కుక్కలకి వ్యాక్సిన్ ఇవ్వడం అయితే మనం సజెస్ట్ చేస్తామండి. ప్రతి సంవత్సరం వాటికి కంపల్సరిగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది సజెస్ట్ చేస్తాం.
0: అది పెంచుకునే వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
1: తీసుకోవచ్చండి.
0: అంటే కుక్క కరవక ముందే కుక్క
1: ప్రీ ప్రొఫైలాక్సిస్ అంటాము. సో ప్రీ ప్రొఫైలాక్సిస్ కింద మనం వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. దానికి కూడా మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు షెడ్యూల్ చెప్తారు, మీకు ఏ డోసులలో ఎన్ని ఇవ్వాలి అనేది వాళ్ళు మీకు షెడ్యూల్ కంపల్సరీ చెప్తారు. యాక్చువల్గా ఇది ఎవరికి రికమెండ్ చేస్తామంటే, ఎవరైతే కుక్కలతో ఎక్కువగా వర్క్ చేస్తారో, లైక్ వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా సజెస్టబుల్గా ఉంటుందన్నమాట. సో యానిమల్స్తో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తారు.
0: హలో హలో హలో హలో
2: హలో
0: మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి మాట్లాడండి, మీ వాయిస్ మళ్ళీ రీసౌండ్ వస్తుంది.
2: సార్ నమస్కారం. సార్
0: నమస్తే, చెప్పండి.
2: సార్ నా పేరు ఎల్లన్న, మల్కాజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఒక కుక్కను పెంచుతున్నాం సార్, అమెరికన్ అకిట. అది మా ఇంట్లోనే ఉంటుంది, ఎవరిని ఏమన్నదు. ఆయన ఒక్కసారి మా పైకి ఎగిరి మాతో లాడ్ చేస్తుంటది. దాని గోర్లుగా కాళ్ళ గోర్లు ఏమైనా తగిలితే మాకేమైనా ఇబ్బందిగా ఉంటుందా?
1: కాళ్ళు గోర్లు తగితే ఇబ్బంది కాదండి. ఇప్పుడు ఆ కాళ్ళు గోర్లు తగిన తర్వాత మళ్ళీ అది వచ్చి నాకడము, దాని సెలైవ కానీ మీకు టచ్ చేస్తే అప్పుడు మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు పెంపుడు కుక్క ఉంటున్నారు కాబట్టి కంపల్సరిగా మీరు వ్యాక్సిన్ అయితే దానికి రెగ్యులర్గా వేయించండి. ఇంకేదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా మీరు వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కంపల్సరిగా చూపించండి. సో దానివల్ల అయితే గీరడం వల్ల అయితే రాదు, అది నాకడం వల్ల, దాని సెలైవ వల్ల అయితే మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
0: హలో హలో
2: హలో
0: నమస్తే నమస్తే అండి, చెప్పండి.
2: హలో
0: హలో చెప్పండి, వినబడుతుంది మీ మాట. ముఖ్యంగా ఈ రేబీస్ లక్షణాలు కుక్క కరిచిన వాళ్ళలో, అంటే ఎవరైతే కుక్క కరుస్తుందో, ఆ లక్షణాలు ఎలా గుర్తించాలి మేడం? అంటే వాళ్ళు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా రేబీస్ అనేది ఆ వ్యక్తిలో ప్రస్ఫుటం అవుతుంది, ప్రజెంట్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి?
3: ఫస్ట్ ఫీవర్ అండి, తర్వాత పారాలిసిస్ సింటమ్స్ ఉంటాయి, తర్వాత మనకి నీళ్ళని చూడంగానే భయం,
0: హైడ్రోఫోబియా.
3: హైడ్రోఫోబియా ఎగ్జాక్ట్లీ, సో హైడ్రోఫోబియా ఉంటుంది. తర్వాత మింగడం చాలా కష్టంగా ఉంటుంది, మనం ఈజీగా గుర్తుపట్టొచ్చండి.
0: అలా ఒకవేళ అలాంటి పరిస్థితికి చేరుకున్నట్టయితే అక్కడ మనం కాపాడే పరిస్థితి ఉంటుందా?
3: ఉండదండి,
1: దాదాపు చికిత్స ఉండదండి. లక్షణాలు స్టార్ట్ అయ్యాక మాత్రం దాదాపు చికిత్స ఉండదు.
0: కాబట్టి
1: నివారణే దీనికి,
0: ప్రివెన్షన్ ఇస్
1: బెటర్ దెన్ క్యూర్.
3: బెటర్ దెర్ ఇస్ నో క్యూర్ వన్స్ ద సింప్టమ్స్ ఆర్ షోన్.
0: హలో హలో హలో హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో
2: హలో హలో సార్
0: చెప్పండి. హలో డాక్టర్, కార్యక్రమానికి ఫోన్ చేశారు, చెప్పండి.
2: సార్ నేను రేముంతలో సార్ మాట్లాడుతాను.
0: చెప్పండి.
2: కుక్క సార్, కుక్క కరిచిన తర్వాత ఎంత టైంలో పోవాలి సార్ డాక్టర్ దగ్గరికి అనేది ఎవరు సార్?
0: ఖచ్చితంగా కరిచిన వెంటనే పోవాలండి. వెంటనే పోవాలి. ఇవాళ కాదు రేపు వెళ్తా, మళ్ళీ వారం వెళ్తా అని అనుకుంటే అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. కుక్క కరిచిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. హలో
4: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి.
4: దస్తగిరి అండి, నా పేరు కడప జిల్లా సార్, ప్రొద్దుటూరు.
0: చెప్పండి దస్తగిరి గారు.
4: ఎలకలు వల్ల రేబీస్
1: అవునండి, ఎలుకల ద్వారా కూడా రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ యానిమల్ బయట అయినా కూడా కంపల్సరిగా మీరు రాబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి.
4: అవునండి
1: అవునండి అవునండి.
4: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి మేడం.
1: థ్యాంక్ యూ అండి.
0: శ్రోతలందరూ డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని, రేబీస్ వ్యాధికి చికిత్స లేదు, మందు లేదు వచ్చినట్టయితే, అది రాకుండా కాపాడుకొని మన జీవితాన్ని మనము సంరక్షించుకోవాలి. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
2: హలో సార్ నమస్కారం.

0: నమస్తే, చెప్పండి.
1: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మా సాకుకున్న కుక్కలకు చాలా మంది కానీ మేమే కానీ ఎవరే కానీ కొన్ని ఏ ఆహార పదార్థాలు పెడితే ఏ పెడితే మంచిదండి, ఒకటి. రెండోది ఏమిటంటే కొన్ని కుక్కలు మురగవండి, కొన్ని మురుసాయండి, ఎందుకు కారణాలు చెప్పండి. ఈ రెండు కుక్కలు
0: ఈ కార్యక్రమంలో కుక్క కరిస్తే ఏం జాగ్రత్త పడాలన్న విషయం గురించి మాట్లాడుతున్నాము. మీ సమస్య కోసం మీరు దగ్గరుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, ఈ రేబీస్ వ్యాక్సిన్ ఫుల్ బ్లోన్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు కరిచినా కానీ మిగతా వాళ్ళకి రేబీస్ వచ్చే ప్రమాదం ఉందంటది ఎంతవరకు నిజం?
2: వాళ్ళలో లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత కరిస్తే రేబీస్ అనేది వస్తుందండి. ముందుగా వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అంత తొందరగా వైరస్ అనేది బ్రెయిన్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి మన సెలవరీ గ్లాండ్కి వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే అది నర్వ్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ కొన్ని నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్లో మనం ఏదైతే డాక్టర్ చెప్పినట్లుగా మనం వ్యాక్సిన్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ గాయం చుట్టూ తీసుకున్నట్లయితే మనకు ఏమంటారు రేబీస్ లక్షణాలు కనపడకుండా నివారించవచ్చు. దాదాపు 100% నివారించవచ్చు మనం ఈ ఫాలో అయితే. గాయాన్ని శుభ్రంగా కడగడం కావచ్చు, ఏదైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కావచ్చు, ఇమ్యునోగ్లోబులిన్ తీసుకున్నట్లయితే మనం 100% నివారించవచ్చు.
0: ఎట్టి పరిస్థితుల్లో కుక్క గరిచినా, పిల్లి గరిచినా, కోతి గరిచినా, ఎలక గరిచినా నిర్లక్ష్యం అనేది తగదుగాక తగదు. ఖచ్చితంగా మనము డాక్టర్ సంప్రదించాలి, ఆ గాయాన్ని శుభ్రపరచాలి, టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ఒకవేళ గాయం లోతైంది అయితే దాని చుట్టూ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన 4 ఇంజెక్షన్ల 6 ఇంజెక్షన్ల ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, ఒకవేళ ఇమ్యునో కాంప్రమైజింగ్ అంటే తీవ్రమైన జబ్బులు ఉండే వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా డోస్ ఇవ్వాల్సింది ఉంటుంది. అది డాక్టర్ గారు, నిష్ణాతులైన డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగానే మనం నడుచుకోవాలంటే
3: దానితో పాటుగా అండి, మనము బయటకు వెళ్ళినప్పుడు మన పరిసరాలు అనేది గమనించుకోవాలి. మన చుట్టుపక్కల ఏమున్నాయి, కుక్కలు ఉన్నాయా, అవి ఉన్న పరిస్థితుల్లో మనం ఏంటి అంటే కొంచెం వాటికి దూరంగానే ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
0: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ నిషిత గారు, డాక్టర్ శిల్ప గారు, అలాగే డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు. నమస్కారం అండి.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457. ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
4: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
6: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటల 1 నిమిషం దాటి 22 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ గేయం వందేమాతరం గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లు లోక్సభలో మోజవాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ 1971 చట్టంలో సవరణలు చేయడం ద్వారా ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమణకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికి వర్తింపచేస్తారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యతోనే వెనుకబాటుతనం తొలగిపోతుందని, విద్యార్థులకు ప్రపంచ జ్ఞానం నేర్పాలని చెప్పారు. ఫిన్లాండ్, జర్మనీ విధానాలను ఇక్కడ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల బాధ్యతను తాను తీసుకుంటానని, విద్యాభివృద్దికి ఏం కావాలో కోరాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాల్లోని రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాలలో హెచ్చరికా బోర్డులను పెట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల బలోపేతానికి జిల్లాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి టీచర్ల సూచనలతో కార్యాచరణ రూపొందించాలన్నారు. కేంద్రాల వసతులు మెరుగుపరచాలని, నియామకాలు వేగవంతం చేయాలంటూ ఆదేశించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపీ గౌతమ్ కోరారు. క్యూర్ పరిధిలో ఈ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ఇతర ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయనే ప్రచారంలో నిజం లేదంటూ స్పష్టం చేశారు. స్థలం లేనివారికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, తప్పుడు ప్రచారం చేసేవారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ మెడల్ రౌండ్కు అర్హత సాధించారు. వీరితో పాటు మొత్తంగా 12 మంది అథ్లెట్స్ ఫైనల్కు చేరుకున్నారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. భాషలెన్నో, భావాలెన్నో, మనుషులు ఎందరో, వీటన్నింటినీ ఒక్క క్షణంలో కలిపేసే ఒకే ఒక మ్యాజిక్ మ్యూజిక్లో ఉంది. హ్యాపీగా ఉన్నామంటే మన సౌండ్ ట్రాక్ ఏంటి? సంగీతమే. సాడ్గా ఉన్నామా? మనకు తోడుగా ఉండేది సంగీతమే. ఒంటరిగా ఉంటే కూడా మనతో మాట్లాడేది సంగీతమే. ఒక చిన్న మెలోడీ మనలో ఆశ పుట్టించవచ్చు. ఒక మోటివేషనల్ బీట్ మన అడుగుని ముందుకేయిస్తుంది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య ఒక కామన్ ఎమోషన్ క్రియేట్ చేయొచ్చు. అందుకే అంటాను, మ్యూజిక్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. కాబట్టి ఈరోజు మీ మూడ్ ఏదైనా సరే, నేను వినిపించే సాంగ్స్ వాల్యూమ్ కాస్త పెంచండి, మ్యూజిక్తో రిలాక్స్ అవ్వండి, ఎంజాయ్ చేయండి విత్ మీ, యువర్ ఆజీ శ్రవంతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 5:10 దాటి 23 సెకండ్లు. ఆ రోజులు మళ్ళీ రావు. నిజమే కదా, గడిచిపోయిన రోజులు మళ్ళీ రావు, కానీ మనసులో నుంచి మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోవు. స్కూల్ బ్యాగ్లో దాచుకున్న చాక్లెట్స్, ఇంకా గ్రీటింగ్ కార్డ్స్, ఇంకా నెమలికలు, ఎండిపోయిన పువ్వులు, క్లాస్లో టీచర్ చూడనప్పుడు చేసిన అల్లరి, ఎగ్జామ్ ముందు రోజు నైట్ అంతా కూర్చొని చదివిన కాన్ఫిడెన్స్, అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ మళ్ళీ వస్తాయో చెప్పండి. ఒకప్పుడు రోజంతా కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎప్పుడు ఫ్రీరా అంటూ అడగాల్సి వస్తుంది. కానీ గమనించారా, ఎన్ని నెలలు కలవకపోయినప్పటికీ మళ్ళీ కలిస్తే మాత్రం చిన్న పిల్లల్లా అయిపోతాం. అవే నవ్వులు, అవే జోకులు, అవే నిక్ నేమ్లతో పలకరింపులు. స్కూల్ ఫ్రెండ్షిప్ అయితే ఇలా, మరి కాలేజ్ ఫ్రెండ్షిప్ అయితే అబ్బో అది వేరే లెవెల్ అండి. ఒకరు నోట్స్కి హెల్ప్ చేస్తే ఇంకొకరు అటెండెన్స్ని కాపాడుతారు, ఒకరు క్యాంటీన్ బిల్ కడితే ఇంకోడు ఎగ్గొట్టేస్తాడు, ప్రతి ఫోటోలో మెయిన్ క్యారెక్టర్గా ఒకడు పోజిస్తూ ఉంటాడు, రే నీకు నేనున్నారా అన్న ధైర్యం ఇంకోడిస్తాడు. ఇలా ఫ్రెండ్సే మన లైఫ్లో చాలా భాగం అయిపోతారు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్కి ప్రాణం మన ఫ్రెండ్సే కదా. కానీ కానీ కానీ చైల్డ్హుడ్ డేస్, కాలేజ్ డేస్, మన రొటీన్స్, మన లొకేషన్స్ అన్నీ మారిపోయాయి. కానీ కొన్ని ఫ్రెండ్షిప్స్ మాత్రం మనసులో వాటి స్థానం నెవర్ మారనే మారదు. ఈరోజు జులై 30 ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన జీవితంలో ప్రతి చిన్న మెమొరీకి ఒక పెద్ద కారణమైన ఆ అందమైన స్నేహ బంధానికి హ్యాపీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. ఆ రోజులు మళ్ళీ రావు, అదే పాట.

0: కమిటీ కుర్రోళ్ళు చిత్రం కోసం కార్తిక్ పాడిన కృష్ణకాంత్ గీతం విన్నారు. సంగీతం అనుదీప్ దేవ్.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆచే శ్రవంతితో. 5:17 దాటి 10 సెకండ్లు అవుతోంది స్టూడియోస్ లో. రోజు రోజుకి సొసైటీలో చాలా చేంజెస్ వస్తున్నాయి కదండి. మనుషులు కూడా చాలా తెలివైన వారుగా అయిపోతున్నారు. ప్రతి విషయంలో అవేర్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు కూడా ప్రజల సేఫ్టీ విషయంలో చాలా ముందు చూపుగా ఆలోచించి వారి సేఫ్టీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాక పోలీస్ వ్యవస్థ సహాయంతో ప్రజలకు అందుబాటులో కూడా ఉంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనుషుల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది అంటే మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలో ఆలోచించండి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వారి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. కాబట్టి అలా అమాయకంగా నమ్మడం వల్లే ఇదంతా జరుగుతోంది. కాబట్టి తెలియని వ్యక్తుల మాటల్ని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అని తెలుసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా అక్రమ రవాణా అంటే ముందు భయపడడం కాదు, అవగాహన అనేది చాలా ముఖ్యం. ఒక జీవితాన్ని కాపాడే జాగ్రత్తను తెలియజేయడం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ప్రతి మనిషికి కలలుంటాయి, వారికి అందమైన జీవితం జీవించే హక్కు ఉంటుంది. ఆ హక్కును కాదనే హక్కు ఇంకెవ్వరికీ లేదు. అక్రమ రవాణాకు నో చెప్దాం, అవగాహన పెంచుదాం, అప్రమత్తంగా ఉందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన పాట విన్నారు. వేటూరి రచనకు రమణ గోగుల సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట విన్నారు రెహమాన్. సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 5:27 దాటి 23 సెకండ్లు. నిజంగా పెళ్ళంటే ఎంత హడావిడిగా ఉంటుందో కదండి. బయటికి కనిపించే హంగామా వేరు, లోపల ఇన్సైడ్ అంతర్గతంగా అమ్మాయి అబ్బాయి మనసుల్లో జరిగే హంగామా వేరు. కొత్త జీవితం ప్రారంభం, న్యూ ఫ్యామిలీ, న్యూ రిలేషన్స్, న్యూ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ యాక్సెప్ట్ చేస్తూనే బయటకు మాత్రం చాలా కూల్గా కనిపించాలి. లైఫ్ పార్ట్నర్తో పాటు వారి కుటుంబంలో ఉన్న వారందరితో కూడా ఒకరోజులో కాకపోయినా మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ బ్యూటిఫుల్ ఫ్యామిలీగా మలుచుకుంటారు. మరి ఈరోజు ఈ ఫ్యామిలీలో మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇవాళ నేషనల్ ఫాదర్ ఇన్ లాస్ డే, అంటే మావయ్య గారి కోసం ఒక ప్రత్యేకమైన రోజన్నమాట. అతనే మీ లైఫ్ పార్ట్నర్ని పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి కదా. ఆయన ఇచ్చినటువంటి విలువలు, నేర్పిన జీవిత పాఠాలు, వారు నిలబెట్టిన కుటుంబంలోకి మీరు వచ్చారు కాబట్టి డెఫినెట్లీ హీ ఈజ్ స్పెషల్. ఈరోజు జులై 30 నేషనల్ ఫాదర్ ఇన్ లా డే సందర్భంగా మీరు కూడా మీకు మీ ఫాదర్ ఇన్ లాకి విష్ చేయండి, ఆయన బయటికి తీసుకెళ్ళండి, ఆయనతో మంచి మంచి మూమెంట్స్ ఎంజాయ్ చేయండి. మామయ్య అంటే నాన్నే కదా, కాబట్టి ఈరోజు వీలైతే మీ మామయ్యలకు కాల్ చేసి దగ్గరుంటే కలిసి వారిని విష్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెళ్లితో మొదలైన ఒక కొత్త బంధం ప్రేమ ఆప్యాయతానురాగాలతోనే కుటుంబం అవుతుంది.

తెలుసు కదా, చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే శ్రవంతితో. మీకు తెలిసినటువంటి చిన్న పిల్లల దగ్గర మీరు వెళ్ళి వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, చాక్లెట్ కోసం బొమ్మల కోసం దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒక హగ్ ఇచ్చేయండి. వాడు ఏమనుకుంటాడో తెలుసా, ఈ ఆంటీ లేకపోతే ఈ అంకుల్ నాకు అది ఇప్పించేస్తారు అన్న ధైర్యం, ఆ ఫీలింగ్ వాడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలా ఎలా అబ్బా.

హగ్గువల్లేనా? అలాగే ఎవరైనా బాధలో ఉన్నారు, లేదంటే ఒక గేమ్లో ఓడిపోయారు, వాడు ఫీల్ అవుతున్నాడు, లేదంటే ఫ్రెండ్స్ మోసం చేశారు, అమ్మాయి అబ్బాయి ప్రేమకు నో చెప్పేసింది, వాడు బాధపడుతున్నాడు, వెళ్ళి ఒక్క హగ్గిచ్చారనుకోండి కొంచెం స్థిమితమవుతారు, కళ్ళల్లో నీళ్లు రావడం ఆగిపోతాయి. ఎందుకో? ఏదో ఒక ధైర్యం, నేనున్నాను అన్న భరోసా హగ్గుతో వారికి మీరిచ్చేశారు కాబట్టి. ఎందుకు హగ్గు గురించి మాట్లాడుతున్నానంటే, ఇదే కదా హగ్గుకున్న మ్యాజిక్, ఇసికో బోల్తే హే జాదు కా ఛప్పి. ఈ హగ్గుంది కదా, బహుత్ కి కమాల్ కి చీజ్ హే అండి. అమ్మ తన పిల్లలకిచ్చే కౌగింతలో ప్రేమ అనురాగం ఉంటే, నాన్న తన పిల్లలకిచ్చే కౌగిలింతలో నేనున్నాను అన్న భరోసా ఉంటుంది. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కిచ్చే హగ్లో, రే ఫీల్ అవ్వకరా, నేనున్నానురా నీకు, ఏం కాదురా, డోంట్ వరీ, బీ హ్యాపీరా అన్నట్టుంటుంది. ఈరోజు నేషనల్ హగ్ డే కాబట్టి మీకు నచ్చిన వారికి మీరొక హగ్ ఇచ్చి మీ

ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కిచ్చే హగ్లో, రే ఫీల్ అవ్వకరా, నేనున్నానురా నీకు, ఏం కాదురా, డోంట్ వరీ, బీ హ్యాపీరా అన్నట్టుంటుంది. ఈరోజు నేషనల్ హగ్ డే కాబట్టి మీకు నచ్చిన వారికి మీరొక హగ్ ఇచ్చి మీ ప్రేమను, మీ కేరింగ్నెస్ని చెప్పండి. ఎవరైనా సరే, అమ్మ నాన్న, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, ఇష్టమైన వారికి, మీ మనసుకు నచ్చిన వారికి ఎవరికైనా హగ్ ఇచ్చేయండి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: చాయ్తో హాయ్ కబుర్లు. చాయ్ తాగుకుంటా మూవీ న్యూస్ గురించి మాట్లాడకపోతే అస్సలు మంచిగా ఉండదు కదా. అందుకే మీకోసం మూవీ న్యూస్ కూడా తీసుకొచ్చాను. ఇండియన్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రామాయణ ఫుల్ లెంత్ ట్రైలర్ ఈరోజే రిలీజ్ చేశారు. ది మోస్ట్ అవైటెడ్ మూవీని జులై 30th ఈరోజు మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో రిలీజ్ చేశారు. ఎక్కడా అంటే ఈరోజు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అయింది. ఈ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే రామాయణ ట్రైలర్ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలనేదే ఈ మూవీ టీం ఆలోచన. స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీకి గ్లోబల్గా ఉన్నటువంటి సాలిడ్ ఫ్యాన్ బేస్ గురించి చెప్పాలి చెప్పండి. బ్రాండ్ న్యూ డే మూవీ వరల్డ్ వైడ్గా భారీ ఓపెనింగ్స్తో వచ్చింది. ఇక్కడ ట్రైలర్ ప్లే అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కూడా రీచ్ అవుతుంది అన్నది వీళ్ళ ఉద్దేశం. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, రాముడు, సీతగా, యష్ రావణాసురుడిగా కనిపిస్తున్నటువంటి ఈ మూవీ డైరెక్టర్ నితీష్ తివారీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 దీపావళికి రిలీజ్ చేయనున్నారట. మరి జై శ్రీరామ్, అజయ్ అతుల్ పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ ఆది పురుష్ నుంచి విందాం.

0: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం శ్రీరామ్ పాడిన పాట విన్నారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో

కృష్ణ పృథ్వీచంద్ర పాడారు. రామజోగేశ్ శాస్త్రి రచనకు సంగీతం ఎస్ఎస్ థామన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 5:50 కు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

రాజు వెడ్స్ రాంబాయి చిత్రం కోసం జయశ్రీ పల్లెం అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. మిట్టపల్లి సురేందర్ రచనకు సురేష్ బొబ్బిలి సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు: జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను ఈరోజు ఆహ్వానించారు. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుండి తెలంగాణకు వరద జలాలు పోటెత్తడంతో జూరాల, కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. వార్తల వివరంగా: ఫిన్లాండ్, జర్మనీలో విద్యా పర్యటనలు ముగించుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కేవలం డిగ్రీల కన్నా విద్యా నైపుణ్యాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తానన్నారు. చారిత్రాత్మక సంస్కరణలు, ఆర్థిక ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
1: బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు? అవగాహన ఉన్నోళ్ళు, మీకంటే తెలివి కళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి, అదే మేనిఫెస్టో.
0: ఉపాధ్యాయ నియామకాలు, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఏ అప్గ్రేడ్ వంటి తమ ప్రభుత్వ విద్యా విధాన విజయాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, డిసెంబర్ నాటికి క్లస్టర్ ఆధారిత ప్రణాళికను ప్రతిపాదించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని మార్చడానికి సంసిద్ధులై ఉండాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. వార్షిక అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు అందిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆదివారం నిర్వహించే సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను లోక్భవన్లో కలిసి ఈరోజు ఆహ్వానించారు. ఇదే సమయంలో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పరేష్ కుమార్ శర్మ రచించిన ఫుట్ ప్రింట్స్ ఇన్ ది ఫారెస్ట్స్, మెమోరియల్స్ ఆఫ్ ఏ ఫారెస్టర్ అనే పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. కాగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానేంద్ర సరస్వతి మహాస్వామి, ఇతర ప్రముఖులు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు. కాగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా 2 తేదీ ఉదయం 6 గంటల నుండి 4 తేదీ వరకు హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని బార్లు, వైన్ షాపులు, కళ్ళు, మధ్యాహ్నం దుకాణాలు మూసి ఉంచాలని నగర కమిషనర్ సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిబంధన స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్లోని బార్లకు వర్తించదు. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, ఋతుపవనాలు చురుగ్గా ఉన్న కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్లు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు

0: శాఖల బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రోదొండ మండలంలో 1.25 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి మొగ్గలనేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, కల్వర్ట్లు, రిటైనింగ్ వాల్స్ వంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ఇంధనం ఇళ్లను మంజూరు చేయడం, 72,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం, మరో 16,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం, మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు 70,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ తయారీ రంగాల్లో సహా కీలక రంగాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 1,22,655 కోట్ల ఎగుమతులు జరిపిన విషయాన్ని జాజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
1: ఇక్కడ ఫండ్ కావాలంటే 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం, ఇక్కడ భూమి పూజ కూడా చేసి పనులు ప్రారంభం, ఇక్కడ డిజైన్ సరిగా లేదు, దీన్ని చేంజ్ చేయాలని చెప్పి అధికారులు డిజైన్ చేంజ్ కోసం వారు సమయం తీసుకున్నారు. డిజైన్ చేంజ్ అయిన తర్వాత ఈ కల్వర్ట్ కూడా నిధులు ఆల్రెడీ నేను నగర అభివృద్ధిలో శాంక్షన్ చేయించడం జరిగింది. డిజైన్ వస్తేనే కాంట్రాక్టర్ ఈ పనులు కూడా పూర్తిగా చేసారు.
0: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన నీటి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం జలాశయం వైపు 77,352 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు అధికారులు 10 గేట్లను తెరిచారు. నీటి మట్టం మరింత పెరిగితే మరిన్ని గేట్లు తెరిచేందుకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 38,140 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు 5 గేట్లను తెరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లినినా మాట్లాడుతూ,
2: అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలతోటి అదే విధంగా గౌరవ సర్పంచ్ల ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు పెడుతున్నప్పుడు మనం కొంత అరికట్టవచ్చు. ముఖ్యంగా సఖీ టీమ్ వన్ స్టాప్ సెంటర్ వారు, మరి అదే విధంగా మహిళా సాధికారత కేంద్రం DHEW వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి.
0: తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాల్లోని రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టానిపై సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జోన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉందని తెలిపారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే 0845522615 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తజికిస్తాన్ రాయబారి లుక్మౌన్ తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ను సందర్శించి భారత్ తజికిస్తాన్ సాంస్కృతిక మార్పిడిలో భాగంగా అక్కడి అరుదైన పర్షియన్ రాతపత్రులను తజిక్ భాషలో అనువదించాలని సూచించారు. ఉమ్మడి చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ డాక్టర్ జరీనా పర్వీన్తో ఇరు దేశాల మధ్య సహకారం గురించి చర్చించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లో గచ్చిబౌలిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ DGP సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. AAPSCB ఆధ్వర్యంలో CASF నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇటీవల ఒక వృద్ధ మహిళ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆలస్యంగా నడుస్తున్న తీగల గుట్టపల్లి రైల్వే ఓవర్జ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశే పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు తాత్కాలిక బార్కెట్లను ఏర్పాటు చేసి తక్షణమే ఒక బీటీ రోడ్ కల్వర్ట్ నిర్మించాలని మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల

ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. ఏప్రిల్ 1, 2022న కోవిడ్-19 ఆంక్షల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారన్న ఆరోపణలపై కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి బట్టి విక్రమార్క హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలోని రగుడి జంక్షన్ వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 3,60,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన నేతన్ల ప్రతిమలను స్థాపించారు. మెదక్ జిల్లాలోని హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటీస్ ఫౌండేషన్ వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 6:20 దాటి 50 సెకండ్లు. డ్రైవ్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు మీరు వినబోయే పాట తుఫాన్. చిత్రం కోసం శ్రీరామచంద్ర షాల్మలి కోల్గడి పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం చిరంతన్ భట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తుఫాన్ చిత్రం నుండి శ్రీరామ్ చంద్ర, షాల్మలి ఖోల్ గడి పాడిన పాట విన్నారు కదా, ఇప్పుడు వినండి.

0: సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం కోసం నరేష్ అయ్యర్ ప్రశాంతిని పాడిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో ముకుంద చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాట వింటున్నారు. సిరివెన్నెల సాహిత్యం, మిక్కిజే మేయర్ సంగీతం.

లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు మీరు విన్న ఆ పాట ఏబిసిడి చిత్రం కోసం అదితి భరద్వాజ్ సిత్ శ్రీరామ్ పాడింది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

0: Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారితీస్తుందనే విషయం అతి కొద్దిమందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి. పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిత ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెలా ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
2: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

వింటున్న పాట ఆంధ్రుడు చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడింది. చంద్రబోస్ సాహిత్యానికి కళ్యాణి మళ్ళీ సంగీతం అందించారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఏం రత్నం శివగణేష్ రచనకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7 గంటలు కావస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో చలి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ హరిణి పాడిన పాట విన్నారు. గీతరచన భువనచంద్ర. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. వార్తల్లోని వివరాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణా మాంఛీలు బస్తర్ చలాకీ ప్రతినిధులు పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట

0: పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ, పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: तो उसके साथ साथ राष्ट्र गीत का भी गायन हो. अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా బిల్లుకు మద్దతు తెలుపుతూ, గత ఏడాది నవంబర్ నుంచి వందేమాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్, 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
3: आपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने यह सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
0: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా, ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 ఎంఎస్ఎంఈలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో నీరజ్ చోప్రా

0: జావలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించారు. జావలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్ లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్ లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్ లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:15 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం. సర్జరీకి ముందు సెకండ్ ఒపీనియన్ ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన శస్త్రచికిత్సలు చేసుకునే ముందు సెకండ్ ఒపీనియన్ ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి డాక్టర్ ఏ మల్లేష్ గారు ప్రవేశం ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మామూలుగా అనారోగ్యం బారిన పడి జలుబు, జ్వరము, కడుపు నొప్పు, యాసిడ్ ప్రాబ్లము ఇలా వచ్చినప్పుడు తాత్కాలికంగా మందులు వాడడము లేదంటే కొంత డైట్ని మెయింటైన్ చేయడం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రతను బట్టి సమస్యాత్మకంగా మారినప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అంటే అటు యాక్సిడెంట్ కావడం కానీ లేదంటే అపెండిక్స్ లాంటి సమస్య రావడం కానీ కొన్ని ఆపత్కాల సమయాల్లో కూడా శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు.
1: రైట్.
0: అయితే ఈ శస్త్రచికిత్స ఏ సందర్భాల్లో సెకండ్ ఒపీనియన్ అవసరం ఏర్పడుతుంది?
1: ఇందులో ముఖ్యంగా మనము సెకండ్ ఒపీనియన్ ఏ కేసెస్లో వెళ్తూ ఉంటామంటే, ఒకటేమో ప్లాన్డ్ కేసెస్ సార్. మనకి ఎక్కువ ఇంపార్టెంట్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలంటే ప్లాన్డ్ కేసెస్లో వెళ్ళాలి. ఎమర్జెన్సీ కేసెస్లో ఎందుకు వెళ్ళకూడదు అంటే అక్కడ మనకి ఎప్పుడు కూడా టైం ఇంపార్టెంట్ సార్. ఆ టైం ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనము టైం ఉండదు కాబట్టి మనకు అవైలబిలిటీ ఉన్న హాస్పిటల్స్ కానీ అవైలబిలిటీ ఉన్న డాక్టర్ దగ్గర కానీ ఇమ్మీడియట్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఎక్కడైతే

0: మనము నార్మల్ మోడ్ లో ఉన్నాము, నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, దానికి అడ్వైజ్ చేయొచ్చు డాక్టర్స్, మీకు నీ రీప్లేస్మెంట్ అవసరపడుతుంది. గాల్ బార్డర్ లో స్టోన్స్ ఉన్నాయి, మీకు గాల్ బార్డర్ రిమూవల్ చేయవలసి వస్తుంది. ఒక యాంజియోగ్రామ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మేబీ డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు ఓపెన్ హార్ట్ సర్జరీనా ఆర్ స్టెంటింగ్ ఆన్ ఇట్. ఇలాంటి వాటికి మనకు టైం ఉంటుంది కాబట్టి మనము సెకండ్ ఒపీనియన్ వెళ్తాం. ఇక్కడ ఒక మనకు డౌట్ ఏమొస్తుంది అంటే డాక్టర్ సర్జరీ అనగానే మనకి ఒక గుండెలో ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. మేబీ డాక్టర్ చెప్పింది 99.9% రైట్ ఉండొచ్చు, కానీ స్టిల్ మనకు ఒక 1% డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే మనం ఇంకొక సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ 55% వెళ్తున్నారు సార్. వాళ్ళు ఫస్ట్ డాక్టర్ మీద నమ్మకం లేక అని కాదు, ఆ ఫస్ట్ డాక్టర్ చెప్పేది రాంగ్ అని కాదు, ఫస్ట్ డాక్టర్ని ఇగ్నోర్ చేస్తామని కాదు, కాబట్టి వీళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. ప్లస్ ఇంకోటి ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్ ఇస్తారు, మేబీ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరు డాక్టర్స్ ఉండొచ్చు. ఓకే, మీరు వెళ్ళే ముందు జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకోండి, మనం సర్జరీ ఎక్కడ చేయించుకున్నాం అనేది అల్టిమేట్గా మన ఛాయిస్ ఉంటుంది, కానీ ఆ ఛాయిస్ కన్నా ముందు ఒక సెకండ్ ఒపీనియన్ మన సాటిస్ఫాక్షన్కి వెళ్ళవలసి వస్తుంది. ఓకే, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు మనము సెకండ్ డాక్టర్కి వెళ్ళే ముందు చాలామంది సింపుల్గా ఒక వాట్సాప్ మెసేజో కానీ ఫోన్ కాల్లో కానీ సింపుల్గా తీసుకుంటారు, కానీ ఎప్పుడు కూడా మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేది ఒక స్ట్రాంగ్ డిసిషన్ వరకు వెళ్తున్నాం. స్ట్రాంగ్ డిసిషన్ వెళ్ళే ముందు అది మన హెల్త్ ప్రోగ్నోసిస్ కానీ అవుట్కమ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకునే ముందు వాట్సాప్లో కానీ కాల్లో వెళ్లకుండా మనము డైరెక్ట్గా ఫిజికల్గా పేషెంట్ తీసుకొని వెళ్ళాలి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఆపత్కాల పరిస్థితుల్లో అంటే యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయినప్పుడు ఖచ్చితంగా నిష్ణాతులైన వైద్యులు సజెషన్ మేరకి సరైన శస్త్రచికిత్స సర్జరీ చేయించుకోవడం అవసరం. కానీ కాలానుగుణంగా క్రానిక్గా బాధ పెడుతూ రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ అంటే మీరు అన్నట్టుగా మోకాల నొప్పులు కానీ లేదంటే గాల్ బ్యాడర్ స్టోన్స్ కానీ ఇలాంటి సమస్యలు ఇమీడియట్గా ప్రాణాంతకంగా మారకపోవచ్చు, కానీ నిత్య జీవన విధానాన్ని చాలా
0: డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.
1: అలాంటప్పుడు ఎవరైనా శస్త్రచికిత్సని సజెస్ట్ చేసినప్పుడు సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు సమయం ఉంటుంది కాబట్టి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుని సర్జరీకి వెళ్ళడం ఎంతవరకు ఉపయుక్తం అంటారు?
0: మనకి ఒక క్లారిటీ వస్తుంది సార్. క్లారిటీ వస్తుంది అంటే మేబీ ఫస్ట్ డాక్టర్కి టైం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసే అంత దాంట్లో ఒక్కొక్కసారి ఏదన్నా మైనర్గా కొన్ని ఇగ్నోర్ చేయవచ్చు, అంటే ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేయాలని ఉండదు, సమయాభావం వల్ల కొంచెము ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ రెండో డాక్టర్కి వెళ్ళినప్పుడు మేబీ ఆయన టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, మోర్ క్లారిటీ మనకి ఎక్కువ అవగాహన ఇవ్వచ్చు. దాంతోపాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ప్రైజింగ్ అండి. దీని ప్యాకేజెస్ అన్నట్టు ఎక్కడ కూడా ఎంఆర్పి రేట్స్ అనేటట్టు సర్జరీ మీద ఉండవు. అందు గురించి ఏంటంటే కంపేర్ చేసుకుంటారు ఫస్ట్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీ, సెకండ్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీ. ప్యాకేజీతో పాటు ఫస్ట్ డాక్టర్ చెప్పిన అవగాహన ఆ పర్టికులర్ సర్జరీ గురించి, సర్జరీ అవుట్కమ్ గురించి కంపేర్ చేస్తారు. సెకండ్ డాక్టర్ చెప్పిన సర్జరీ అవగాహన చేసుకుంటారు, ప్రైజెస్ చూసుకుంటారు. ఈ రెండింటితో పాటు హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా. సౌకర్యం అంటే లగ్జరీ అని కాదు, అట్లీస్ట్ ఒక మినిమం ఎక్విప్మెంట్స్ ఉందా, మా అక్కడ ఉన్న మత్తు డాక్టర్ కరెక్ట్ ఉన్నారా, లేదు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ బాగున్నారా, మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం సార్. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతామో భయాలు అనేటివి పోతూ ఉంటాయి. 50% మన మీద మనకు నమ్మకం ఉండాలి, దాంతోపాటు డాక్టర్ మీద సగం నమ్మకం ఉండాలి, అప్పుడే 100% సర్జరీ సక్సెస్ అవుతుంది సార్.
1: ఒక విధంగా చెప్పాలంటే అనుమానం పెనుభూతం అంటారు.
0: రైట్ సార్.
1: మనము శస్త్రచికిత్సకు సన్నద్ధమయ్యే ముందు మానసికంగా మనము ప్రిపేర్ అవ్వాలి, ఈ పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది, ఈ శస్త్రచికిత్స ద్వారా నేను బాగుపడతాను, నాకు మేలవుతుందన్న ఒక భావన పూర్తిగా మనకు అవగతమైతే, అండర్స్టాండింగ్ వస్తే శస్త్రచికిత్స పోయేటప్పుడు కూడా ఏ రకమైన భయాందోళన లేకుండా, అపోహలు లేకుండా, అనుమానాలు లేకుండా పోతాం. యాక్చువల్గా చాలామంది అంటుంటారు జబ్బు కంటే ఎక్కువ భయమే మనల్ని బాధ పెడుతుందని.
0: దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడే కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సర్జరీ అయిపోయింది సార్. సర్జరీ అయిపోయినప్పుడు ఏ డాక్టర్ కూడా మనకు మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. మేబీ 1-2% మేబీ డిఫరెంట్ రీజన్స్తో కూడా ఏదన్నా ఒక లోపం రావచ్చు, లేదంటే సమ్ కాంప్లికేషన్స్ రావచ్చు, దానివల్ల కొంచెం ఇంకా క్రానిక్గా సఫర్ కావచ్చు. అలా అయినప్పుడు ఎవరో ఒకరు మనకి మా ఇంటికి వచ్చి కన్సోల్ చేసే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ వస్తారు, లేదు మా వేరే డాక్టర్ దగ్గర చేయించుకుంటే బాగుండేదేమో, ఇంకో డాక్టర్ దగ్గర అవుట్కమ్ బాగుండేదేమో కానీ, మా ఫాదర్ని ఇంకో డాక్టర్ దగ్గర చేయించిన సేమ్ సర్జరీ కానీ చాలా బాగా చేశాడు, ఇవన్నీ చెప్తుండే సరే మనం రిగ్రెట్ అనిపిస్తుంది.

0: చేస్తుంది యాక్చువల్లీ. కానీ వాళ్ళ ప్రాబ్లం వేరుండొచ్చు, మన ప్రాబ్లం వేరుండొచ్చు.
1: కాబట్టి ఖచ్చితంగా మనం ఏ కండిషన్స్లో ఉన్నాము, ఏ పరిస్థితికి సర్జరీ చేయించుకోబోతున్నాము, ఆ సర్జరీకి ఏర్పడిన పరిస్థితులు ఏంటి, మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి, అన్నీ బేరేజ్ వేసుకొని ఒకటికి రెండు సార్లు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లయితే అప్పుడు మనము మానసికంగా సన్నద్ధమై మన మేలు కోసం మనం ముందుకు వెళ్ళి సర్జరీ చేసుకోవడానికి వీలవుతుంది.
0: రైట్ సార్, మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు ఏమనుకుంటారంటే, అందరూ ఫస్ట్ డాక్టర్ మోమాటానికి ఫస్ట్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్కి చెప్పము. ప్లస్ సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ సెకండ్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర హైడ్ చేసి పెట్టుకుంటాం. ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దండి. మనము ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ డాక్టర్ కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు సెకండ్ డాక్టర్కి వెళ్తున్నారు కాబట్టి, ఆయన ఇంకా మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ప్లస్ ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఇది మెడికల్గా కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చా, ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ చేయొచ్చా, లేదు సింపుల్ ఓపెన్ సర్జరీ చేయొచ్చా, లేదు ఇంకా కొంచెము అమౌంట్ ఎక్కువ అయినా కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చా, ఇంకా దానికన్నా ఇప్పుడు ఉన్న అడ్వాన్స్లో మేబీ రోబోటిక్ సర్జరీ చేయొచ్చా, ఈ ఫెసిలిటీస్ అన్నీ మనం సెకండ్ ఒపీనియన్ వెళ్తున్నామని చెప్తే అతను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు మీరు ఎందుకు వెళ్తున్నారు సెకండ్ ఒపీనియన్, మెడికల్ ప్రాబ్లం కా ఫైనాన్షియల్ ప్రాబ్లమా అనేది. ఫైనాన్షియల్ ప్రాబ్లం లే సార్, మాకు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్ క్వాలిటీ అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మేబీ ఆయన దగ్గర ఉండొచ్చు అలాంటివి, మన దాన్ని బట్టి ఆయన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. కానీ మనం ఓపెన్ అప్ అయినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ఆయన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఆయన్నే చేస్తాడు. లేదు ఒక్కొక్కసారి మేబీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఆయన్నే రిఫర్ చేయొచ్చు, అలా కూడా అడ్వాంటేజ్ వస్తుంది.
1: మొత్తానికి ఏదేమైనా కానీ మామూలుగా పెద్దలు అంటుంటారు, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయం దాచకూడదు,
0: అబద్ధాలు చెప్పొద్దు, హైడ్ చేయొద్దు,
1: హైడ్ చేయకూడదు, దాచకూడదని. అట్లాంటప్పుడే వాళ్ళు మన పట్ల సరైన నిర్ణయం తీసుకోవడానికి
0: రైట్
1: అవకాశం ఉంటుంది. కాబట్టి మన సంబంధించిన హెల్త్ సిచ్యువేషను, ఫైనాన్షియల్ సిచ్యువేషను, ఫ్యామిలీ సిచ్యువేషను కూడా చూపించి డాక్టర్తో సరైన అభిప్రాయం తీసుకోవడం కరెక్ట్.
0: సార్, మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, డాక్టర్ దగ్గర పేషెంట్స్ అండ్ లాయర్ దగ్గర కూడా మనము ఏ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొద్దు. కానీ హైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన కోర్స్ ఉంది కదా హాస్పిటలైజేషన్ పీరియడ్లో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఏమవుతాయంటే, మేబీ మెడికేషన్ ఇంపాక్ట్ కావచ్చు, ప్రీవియస్ సర్జరీస్ వల్ల మేబీ ఏదైనా ట్రీట్మెంట్లో చేంజెస్ ఉన్నా కానీ డాక్టర్కి ఐడియా ఉండదు కాబట్టి తను ఒక వేలో వెళ్తుంటాడు, మీకు ఏ ప్రాబ్లం లేదు అనే వేలో వెళ్తుంటాడు. కానీ లాస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మనం డాక్టర్ని బ్లేమ్ చేస్తాం. అందుగురించి మనం ఏది కూడా ఓపెన్గా ప్రీవియస్ మెడికల్ హిస్టరీ కానీ ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ కానీ క్లియర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ డాక్టర్కి పాస్ చేయాలి సార్.
1: ఒక పేషెంట్, ఒక వ్యక్తి సర్జరీ చేసుకున్నాడంటే కేవలం ఆ వ్యక్తి ఒకటే కాదు, అతనికి సంబంధించిన ఆర్థిక అంశాలు, కుటుంబ అంశాలు అన్నీ కలగలిసి ఉంటాయి. ఒక చోట కాకుండా రెండో చోట కూడా అభిప్రాయం తీసుకున్నంత మాత్రాన ఏ డాక్టరు ఫీల్ కాడు.
0: రైట్ సార్,
1: వీళ్ళు పూర్తి అవగాహనతో సర్జరీకి వస్తున్నారన్న ఒక నమ్మిక కూడా డాక్టర్కి ఏర్పడుతుంది. అయితే డాక్టర్ గారు సోషల్ మీడియా రీల్స్లో చిన్న చిన్న చిట్కాలు, 1 మినిట్ 2 మినిట్స్ రీల్స్ చూసేసి క్వాలిఫికేషన్ లేకుండా చెప్పే కొన్ని సలహాలు కూడా సోషల్ మీడియా రీల్స్లో కనబడుతుంటాయి. వీటిని ఆధారం చేసుకొని శస్త్రచికిత్సను పోస్ట్పోన్ చేయడము లేదంటే నిరాకరించడము, ఇలాంటివి చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి?
0: ఇప్పుడేమో సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పింది నమ్మేది ఏం చేస్తామని అంటే కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉందాం. అంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంచెమే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామని అంటే వాళ్ళు రీల్స్లో చూపెట్టినే కానీ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నదాన్ని ఫస్ట్ ఒక 50% డ్యామేజ్ అయిన దాన్ని 70% డ్యామేజ్ అయ్యి 80% డ్యామేజ్ అయ్యి ఇంకా లాస్ట్ మూమెంట్లోకి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు సార్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందని అంటే మనం 50% వెళ్ళినప్పుడు మన అవుట్కమ్ బాగుంటుంది, అదే 70-80% వెళ్ళినప్పుడు బాగుండదు అని కాదు కానీ డాక్టర్ చాలా ఎఫర్ట్ పెడతాడు, ఎఫర్ట్ పెట్టినా కానీ మన బాడీ సహకరించదు సార్, ఆ టైంలో కొంచెం ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుని నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోవడం బెటర్.
0: రైట్ సార్,
1: స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నేనని తొలినాళ్ళల్లోనే కనుక గుర్తించి సరైన శస్త్రచికిత్స చేసినట్లయితే రికవరీ ఎక్కువ శాతం బాగుంటుంది. పూర్తిగా నష్టమైన తర్వాత వెళ్తే రికవరీ కూడా దానికి తగ్గట్టుగానే కొంచెం తక్కువలో ఉంటుంది.
0: ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడు కూడా మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫైల్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, అన్ని డాక్యుమెంట్స్ని ప్రీవియస్గా ఉన్న డాక్యుమెంట్స్ కానీ మెడికల్ రికార్డ్స్ కానీ ఆర్డర్లో పెట్టుకొని, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హరీలో కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వీలున్నప్పుడు మీరు ఒక పాయింట్స్ రాసుకోవాలి పేపర్ మీద, ఎందుకంటే ఇవన్నీ ప్లాన్డ్ కేసెస్ కాబట్టి పాయింట్స్ రాసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు

0: ఎవరు కూడా డాక్టర్ ఏమనుకోడు, మీరు పేపర్ ముందు పెట్టుకోండి, మీ డౌట్స్ అన్ని డాక్టర్ని అడుగుతూ ఉంటే పేషెంట్స్గా తను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అందరికీ టైం ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అని ఉండదు. ఇంకొకటి ఏమనుకుంటామంటే సార్, మనము డాక్టర్ని ఓకే ఈ ఏజ్ చూసి ఎక్స్పీరియన్స్ చూసి ఈ డాక్టర్ చిన్నగా ఉన్నాడు, ఈ డాక్టర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, ఇంకో డాక్టర్ ఎక్కువ ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ సార్. ఎక్స్పీరియన్స్ కన్నా ముందు వాళ్ళ స్కిల్ చూసుకోవాలి సార్. మనం మన డాక్టర్తో ఒక 10 మినిట్స్ మాట్లాడండి, మనం మాట్లాడితే 10 మినిట్స్లో మనకి డాక్టర్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే మీరు డాక్టర్ని కలిసిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకోండి. కానీ డోంట్ ట్రస్ట్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, లైక్స్ ఎక్కువ ఉన్నాయి, ఈయన అవేర్నెస్ ఎక్కువ ఇస్తున్నాడు అనే వేలో వెళ్ళొద్దు.
1: డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోవడము ఉత్తమము. అలా సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ముందు డాక్టర్ దగ్గర చెప్పిన విషయాలు మన ఫుల్ కేస్ హిస్టరీ కూడా రెండవ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలి. అలాగే రెండవ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలా చెప్పారని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాలి. ఏ డాక్టర్ కూడా ఈ విషయంలో అవమానపడడం కానీ అనుమానపడడం కానీ చేయరు.
0: రైట్ సార్,
1: అది ప్రొఫెషనల్ ఎథిక్స్ డాక్టర్.
0: ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు సార్, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు మేబీ సటన్ సినారియాలో ఆ సర్జరీ పోస్ట్పోన్ చేయొచ్చు, లేదు అంటే సర్జరీ అవసర పడకపోవచ్చు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం వేరుగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళది కేసెస్ చూడడం బట్టి కానీ వచ్చి మేబీ ఈ సర్జరీ నీకు ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఫాలోఅప్ చేసుకోండి, నేను మానిటర్ చేస్తూ ఉంటాను, మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు సర్జరీ చేస్తామంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ మల్లేష్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన సర్జరీకి ముందు సెకండ్ ఒపీనియన్ ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: आकाशवाणी विविध भारती। వైశాలి చిత్రం కోసం సుచిత్ర తమన్ పాడిన పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్న పాట ఊసరవెల్లి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ నేహా భాసిన్ పాడింది.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం.

0: అలరించే సంపూర్ణ వినోదం. గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: மெரிசே சந்த மாமா அந்தமந்தானாலோனே.
1: ఉరుమి చిత్రం కోసం వీణా ఘంటసాల పాడిన పాట విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతలు పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు మీరు విన్న ఆ పాట కార్తికేయ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడింది. కృష్ణకాంత్ రచనకి శేఖర్ చంద్ర సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి ట్యాగోర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట. భువనచంద్ర సాహిత్యం, మణిశర్మ సంగీతం.

దేవనేకాంబరం చిన్మయి పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట ఏ మాయ చేశావే చిత్రంలోనిది. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెరువులకు గండి పడకుండా చూసుకోవాలని, పాత ఏళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని సూచించారు. హైదరాబాద్ కొండాపూర్ గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ సమయం ముగియడంతో ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. సాయంత్రం ఇళ్లకు వెళ్లేవారితో పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్

మరి దీపక్తో కలిసి పర్యటించారు. ఈరోజు మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాగులను పరిశీలించి వర్షాలకు ఇళ్లు కూలిన బాధితులను కలిసి పరామర్శించి భరోసా ఇచ్చారు. తెలంగాణను ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఎగుమతిదారుల సమస్యల పరిష్కారం, మౌలిక వస్తుల అభివృద్ది, ఆర్థిక అభివృద్దిపై సమీక్షించారు. 1971 జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ తెచ్చిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా జనగణమనతో సమానంగా వందేమాతరానికి చట్టబద్దత రక్షణ లభిస్తుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కేంద్రం వెల్లడించింది. రాష్టంలో సబ్సిడీ విత్తనాలతో కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్నినో ప్రభావంపై స్పందించిన నిపుణుల కమిటీ రైతులకు 75% సబ్సిడీతో విత్తనాలు, కొత్త రుణాలు అందజేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ యువ ఇంజనీర్ల ప్రతిభను అవమానించడం సీఎం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పోటీ పరీక్షలు రాసిన అనుభవం లేని రేవంత్కు యువత సామర్థ్యాన్ని కించపరిచే అర్హతే లేదంటూ నిలదీశారు. హైదరాబాద్ పీఐబీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులతో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విభాగాలు సమన్వయంతో పనిచేయాలంటూ ఈ సమావేశంలో నిర్ణయించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐపీఎస్సీబీ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వార్తల్ని మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని నవ్వు తెప్పిస్తాయి, కొన్నైతే మనసుకి హత్తుకుంటాయి, కొన్ని ఇన్స్పైరింగ్గా మనల్ని మోటివేట్ కూడా చేస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే వింతలు విశేషాల సమాహారమే సోషల్ మీడియా. మరి అలాంటి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి కొన్ని న్యూస్ మీకు వినిపించే ప్రోగ్రామే
1: మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: దీపు శ్రావణ భార్గవి పాడిన పాట, సుద్దాల అశోక్ తేజ రాసిన పాట, ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన పాట, రాజన్న సినిమాలోని పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. స్టూడియోస్ లో సమయం 8:10 దాటి 50 సెకండ్లు. తల్లి ప్రేమకు సాటిది రాదు. తను కడుపు నిండా తినకపోయినా తన పిల్లల కడుపు నింపాలనుకుంటుంది. త్యాగం అనే పదానికి అర్థం అమ్మే. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తను ఎలా అయితే అందరికీ అడ్జస్ట్ అవుతుందో ఆ అడ్జస్ట్మెంట్ తన పిల్లలకు రావద్దని కష్టపడి చదివిస్తుంది. తను చేయలేకపోయినా, తను సాధించలేకపోయిన లక్ష్యాలను తన పిల్లలు చేయాలని

చేయాలనుకుంటుంది, సాధించాలనుకుంటుంది. అందుకోసం తను కష్టపడుతున్నట్లు కూడా తెలియకుండా అన్ని సదుపాయాల్ని అందిస్తుంది. ఇదే కదా తల్లి ప్రేమ. మరి పిల్లలకు కూడా అమ్మపై ప్రేమ ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలకైతే అమ్మలపై, అమ్మాయిలకైతే నాన్నపై కొంచెం ఎక్కువే ప్రేమ ఉంటుంది. అమ్మ కూచి నాన్న కూచి అని అందుకే అంటారేమో. ఇందాకే అనుకున్నట్టు అమ్మ పిల్లలకు కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇవ్వాలనుకుంటుంది. మరి పిల్లలకు కూడా అమ్మకు ఏదైనా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇవ్వాలని అనుకుంటారా? అంటే అమ్మ చేసే కష్టమైన పనుల్ని కొంచెం ఈజీ చేసేద్దామా అని అనుకుంటారా? అనుకుంటారు, కానీ ఎలా అని ఆలోచనలో పడతారు. కానీ లెవిన్ పాల్ మాత్రం ఆలోచనలో పడ్డాడు, చేసేశాడు. ఇంతకీ ఏం చేశాడు? అది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి ఈ అబ్బాయి ఏం చేశాడబ్బా? ఆ వీడియో ఏంటి మాట్లాడుకుందాం. ఈ పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: Koncham masti, bowladanta maza. Masti maza. Vintunaru, only on Vivid Bharati Akashvani Telugu.
2: మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆచే శ్రవంతి. అమ్మ పడే కష్టాన్ని చూసి తనకు హెల్ప్ చేయాలని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ మనకి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇవ్వాలనుకుంటుంది. మరి పిల్లలకు కూడా అనిపిస్తుంది, కానీ ఎలా? స్కూల్కి వెళ్ళిపోతామే తన దగ్గర ఉండమే హెల్ప్ చేయడానికి. కానీ అమ్మ పడే కష్టాన్ని చూసి తనకు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు కేరళకు చెందిన లెవిన్ పాల్. అమ్మ దగ్గర ఉంటే హెల్ప్ చేయగలను, కానీ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా అని ఆలోచించాడు. ఆ ఆలోచనే అతనికి కొత్త వస్తువుల్ని కనిపెట్టేలా చేసింది. పెద్ద పెద్ద ల్యాబ్స్ లేవు, సైంటిఫిక్ ఎక్విప్మెంటు లేదు, కానీ తన ఇన్వెస్ట్మెంట్ అంతా తన ఆలోచనే. చిన్న చిన్న కార్డ్బోర్డులు, వైర్లు, స్మాల్ మోటార్స్, బ్యాటరీలతో, ఇంకా చెప్పాలి అంటే నట్లు బోల్టు వంటి సాధారణమైన వస్తువులతో లెవిన్ చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేశాడు. తన ఓన్ ఐడియాస్ని నిజం చేసుకున్నాడు. అడగగానే నీళ్లు తీసుకొచ్చే ఒక చిన్న రోబోట్ లాంటి మిషన్, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసే డివైస్, ఇంకా ఆటోమేటిక్గా కట్ అయ్యేటటువంటి ఒక సిస్టమ్, ఫుడ్ కలిపేటటువంటి ఒక చిన్న మెషిన్, ఇలా రోజు అమ్మ చేసుకునే డైలీ వర్క్స్లో ఏదో ఒక వస్తువుని తయారు చేసి అమ్మ కూర్చున్న దగ్గరే ఆ పని అయిపోయేటట్టుగా చేశాడు. డైలీ లైఫ్లో ఉపయోగపడే ఇలాంటి వస్తువుల్ని తయారు చేశాడు లెవిన్ తన అమ్మ కోసం. అమ్మకు కాస్తలు కాస్తైనా హెల్ప్ చేయాలన్నా, కంఫర్ట్ని ఇవ్వాలన్న లెవిన్ ఆలోచనకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. మరి లెవిన్ ఆలోచన మనకు కూడా బాగా నచ్చింది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం. మస్తీ మజా వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. స్టూడియోస్లో సమయం 8:23 దాటి 36 సెకండ్లు. నాన్న అంటేనే ఎమోషన్. ప్రతి పిల్లాడికి వాళ్ళ నాన్నే వాళ్లకు హీరో. ఎవరితో కంపేర్ చేసినా వాళ్ళ నాన్నలతోనే కంపేర్ చేస్తూ ఉంటారు. మా నాన్న దగ్గర ఇది ఉంది, మా నాన్న దగ్గర అది ఉంది, నాన్న నాకు ఇది ఇప్పిస్తాడు, మా నాన్న హీ మ్యాన్, మా నాన్న సూపర్ మ్యాన్, మా నాన్న స్పైడర్ మ్యాన్, ఇలా నాన్న నాన్న నాన్న అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి నాన్న నిజంగానే నిజమైన హీరోనే కదా. పిల్లల భవిష్యత్తే ఆయనకు ముఖ్యం. అన్ని విషయాల్లో నాన్న పిల్లలకు ముందే ఉంటారు. కష్టం వస్తే ఇంకో అడుగు ముందుకేసి పిల్లలకు రక్షణ కవచమై నిలుస్తారు. అలాంటి నాన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎస్, మరి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఆ వీడియో ఏం చెప్తుంది అంటే, మీ అందరికీ బాహుబలి సీన్ గుర్తుంది కదండి. శివగామి తన చిన్న పిల్లాన్ని చేతినెత్తుకుని తాను మునిగిపోతున్న లెక్క చేయకుండా కాపాడుతుంది. అలాంటి సీనే అస్సాం వరదల్లో కనిపించింది. కానీ ఇక్కడ పిల్లల్ని మోసింది తల్లి కాదు, తండ్రి. ముంచెత్తుతున్న వరదలు ఎటు చూసినా ప్రమాదం పొంచి ఉండటంతో తన ముగ్గురు పిల్లల్ని ఒక ప్లాస్టిక్ టబ్లో కూర్చోబెట్టుకుని వరద దాటి ఒడ్డుకు చేర్చాడు ఒక తండ్రి. నోట్లోకి నీళ్లు వెళ్తున్నాయి.

తాను కొట్టుకుపోతానేమో అని, ప్రాణం పోతుందేమో అన్న భయం కూడా లేకుండా చావు ఎదురొచ్చిన కన్నవారి ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే అని రుజువు చేశాడు ఆ తండ్రి. రియల్ హీరో, రియల్ హీరో అంటూ ఆ వీడియో చూసిన వారందరూ కూడా అంటున్నారు. అస్సాంలో నిజంగా ఎక్కువగా వరదలు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని మనం కూడా కోరుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ బృందం పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. ఇదండి ఇవాల్టి మస్తీ మజా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 8:30.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: మధురిమా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలా తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఏకచిత్ర గీతాలు. ఈరోజు మనం వినబోయే ఏ చిత్రంలోని పాటలు వినబోతున్నామంటే 1998 రిలీజ్ అయిన ఈ సినిమాలోని ప్రేమ కథ అప్పటి యువతకి ప్రేమను కొత్తగా పరిచయం చేసింది. ఒక అమ్మాయి నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే తన సంతోషం కోసం, తను కోరుకున్న ఫ్యూచర్ కెరియర్ కోసం, తన కలల కోసం, తన ఆనందం కోసం తన మనసులోని ప్రేమని పక్కన పెట్టేస్తాడు. ప్రేమను గెలుచుకోవడం కాదు, ప్రేమను గౌరవించడం ఎంత ముఖ్యమో చెప్తుంది ఈ సినిమా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ లవ్, తొలి ప్రేమ అయితే ఉంటుంది. ఆ ప్రేమ గెలిచిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ ప్రేమ మనల్ని ఎంతలా మార్చింది అన్నది ఇంపార్టెంట్. ఈ సున్నితమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ, పవన్ కళ్యాణ్ కీర్తిరెడ్డి నటించిన తొలి ప్రేమ చిత్రం. ఈరోజు ఏకచిత్ర గీతాల్లో తొలి ప్రేమ చిత్రంలోని పాటలు వింటాం. ఈ ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ కరుణాకరన్, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవాగారు. ఇవాల్టి ఏకచిత్ర గీతాలలో తొలి ప్రేమ చిత్రంలోని పాటల్ని వింటూ సినిమా గురించి, పాటల గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రొమాన్స్లో రిధమ్ కలిపిన లిటిల్ హార్ట్ తడాక తెలిసిన గనక ఊ ఆగవి పసిచిలక. 90s యూత్ గుండెల్లో మొదటిసారి ప్రేమ అనే పదం డాన్స్ చేసిన క్షణం ఈ పాట. కాలేజ్ కారిడార్లు, బస్ స్టాప్లో ఎదురుచూపులు, క్రేజీ స్టూడెంట్స్, గుండె గుసగుసలు, పెద్ద పెద్ద కలలు, క్యాంటీన్లో అల్లర్లు, ఇవన్నీ ఒకే బీట్లో పలికిన యూత్ యాంథమ్ ఈ పాట. ఎనర్జెటిక్ ట్యూన్, కాలేజ్ వైబ్ ఈ పాటకు ఫ్రెష్నెస్నిచ్చాయి. ఇక పాడినవారు ఉన్నికృష్ణన్, సురేష్ పీటర్స్. ఇక సాహిత్యం అందించారు భువనచంద్ర. ఇప్పుడు వినండి, ఏమైందో ఏమో ఈవేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి అని మాత్రం ప్రతి ఒక్కరూ అంటారు ఆ పదాన్ని. ఈ పాటను ఒకసారి వింటే మాత్రం కాలు కదపకుండా, పెదవి విప్పకుండా ఉండరు. ఈ పాటే కాదు, తొలి ప్రేమ చిత్రంలోని అన్ని పాటలు కూడా బట్టి పట్టేశారు అప్పట్లో. ఇప్పుడు విన్నా కానీ ఆ లిరిక్స్ అలా నోట్లో నుంచి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. కొన్ని పాటలు అంతేనండి మనసులోకి ఎక్కేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవా గారు చేసినటువంటి మ్యాజిక్ ఈ తొలి ప్రేమ సినిమా పాటలు.

1998లో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి నటించిన తొలి ప్రేమ చిత్రంలోని పాటలు వింటున్నారు ఇవాల్టి ఏకచిత్ర గీతాల్లో. ఇప్పుడు మనం వినబోయే పాట, త్రూఅవుట్ ద సాంగ్ హీరో కంప్లీట్గా ప్రేమలో మునిగిపోయి ఉంటాడు. ఎక్కడ చూసినా తన ప్రేయసే కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు తెరుచుకుంటే కలలుస్తాయి, అవి మూస్తానంటే మనసేమో వినదు. సరికొత్త ఈ అనుభవం మనసుని ఉరకలేస్తుంది, అదే ఈ పాటలో కనిపిస్తుంది. కృష్ణరాజు పాడారు ఆ పాట. ఇప్పుడు

ప్రేమలో పడ్డవాళ్ళకి ఏమైందిరా అంటే ఏం చెప్తాం చెప్పండి. ఇక డేంజర్ అంటే నిజంగానే డేంజర్ ఏమో, మనసు చెప్పిన మాట వినదు. ఇవాళ ఏకచిత్ర గీతాల్లో తొలి ప్రేమ చిత్రంలోని పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట స్టార్టింగ్లో అలబలబా అలబలబా అని వస్తుంది. అప్పుడు థియేటర్లో పార్ట్నర్ లేకుండా పబ్లోనికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు. హీరోయిన్ని చూపించినప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి చూసిన ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి చిన్నగా స్మైల్ చేస్తారు. ప్రేమలో పడగానే హార్ట్ బీట్ ఎలా ఉంటుంది అని అడిగితే మాత్రం నేనైతే ఇదిగో ఈ పాటలా ఉంటుంది అని చెప్పేస్తాను. చెప్పడం కాదు, వినిపించేస్తాను. అంటారుగా, ప్రేమకు లాజిక్లు ఉండవు, ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయని. ఎప్పుడు చూసే ప్రపంచమే, కానీ ప్రేమలో పడ్డ వాళ్ళకి మాత్రం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. గాలి తాకితే కూడా తెలియని ప్లెజెంట్ ఫీలింగ్. కళ్ళకు ప్రేమించిన అమ్మాయి తప్ప ఇంకే అమ్మాయి కనిపించదు. మనసు ఉరకలేస్తుంది, ఎగిరి గంతులేయాలనిపిస్తుంది, ఊరికూరికే నవ్వాలనిపిస్తుంది, అమ్మాయిని చూడాలనిపిస్తుంది, నచ్చినట్టు ఉండాలనిపిస్తుంది. ఇదే కదా ఫస్ట్ క్రష్ ఫీలింగ్. ఇదిగోండి, చెప్పేయడం కంటే ఆ ఫీలింగ్ని వినేద్దాం.

ప్రేమలో పడ్డవారికి తన ప్రేయసి లేదా తన ప్రియుడు తన కోసమే పుట్టారని, తన కోసమే ఇంతకాలం వేచున్నట్టు తమ ప్రేమ కథ లాంటిది మరెక్కడా లేనట్టే ఉంటుంది. ప్రియురాలు కనపడకపోతే ప్రాణం పోతున్నట్లు, ఎలాగైనా తనని దక్కించుకోవాలన్నట్టు, తన ప్రేమనంతా తన ముందు పెట్టాలన్నట్టు ఉంటుంది. ఒకవేళ ఆ ప్రేమ నిజంగా ప్రియురాలికి తెలియకపోతే ఇక ఆ ప్రేమికుడికి మాత్రం నరకమే, చెప్తే కాదు అంటుందేమో అన్నట్టు సందేహం, ఇంతకాలం చేసిన స్నేహం విడిపోతుందేమో అన్న భయం బాధ, స్నేహాన్ని మించిన ప్రేమ తనలోనే దాచుకున్న ఈ ప్రేమికుడి గుండెకోత లాంటిదే ఈ పాట. నన్ను నా ప్రేమ ఎందుకు గుర్తించడం లేదు అన్న వేదనతో సాగే పాట ఇది. తన ప్రేమ కథ ఒక కథలాగే మిగిలిపోతుందేమో అన్న బాధలో ఉంటుంది ఈ పాట. ఈ పాటలో పవన్ కళ్యాణ్ అస్సలు నవ్వడు. మిగతా నాలుగు పాటల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. కానీ థియేటర్లో కూర్చున్నప్పుడు ప్రేక్షకుడు పవన్ కళ్యాణ్తో బాగా కనెక్ట్ అవుతాడు. అలాంటి భావోద్వేగం, అలాంటి ఎమోషన్స్తో ఉంటుంది తొలి ప్రేమ చిత్రం. తొలి ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, మనసుకు హత్తుకుపోయే పదాలను అందించింది సిరివెన్నెల గారు.

కాలం మారినా, ట్రెండ్స్ మారినా, మనుషులు ప్రేమ గురించి ఆలోచించే విధానం మారినా, ప్రేమ గురించి మాట్లాడినప్పుడు మాత్రం డెఫినెట్గా మనసులో ముందు వరుసలో వచ్చే ప్రేమ కథల్లో ఒకటి తొలి ప్రేమ చిత్రం. దర్శకుడు కరుణాకరన్ గారి డెబ్యూ మూవీ అయినప్పటికీ ప్రేమలో ఉండే భావోద్వేగాలను చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్. ఇన్నోసెన్స్, అల్లరి, నిస్వార్థమైన ప్రేమ, ఇవన్నీ కూడా ప్రతి యువ హృదయాన్ని తాకుతాయి. తరాలు మారినా మనసులో నిలిచిపోయిన ప్రేమ కావ్యం తొలి ప్రేమ చిత్రం. ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే మొత్తం కథేనండి. కథే ఈ సినిమాకి హీరో. ఆ హీరోనే ఇష్టపడ్డారు ప్రేక్షకులు. ప్రేమను గెలుచుకోవడం కాదు, ప్రేమను గౌరవించడం ముఖ్యం అని చెప్తుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఈ చిత్రం ఒక మైల్

0: మైల్స్టోన్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవా గురించి ఏం చెప్పాలండి, వీరందించిన సంగీతం అద్భుత. ప్రతి పాట కూడా ఒక మెమొరీగా నిలిచిపోవాల్సిందే, ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఎమోషన్లా. ఇదండి ఇవాల్టి ఏకచిత్ర గీతాల్లో తొలి ప్రేమ చిత్రం కోసం చిత్రం నుండి పాటలు విన్నారు. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: డికే బోస్ చిత్రం కోసం హరిచరణ్ సుచిత్ర పాడిన పాట అది. గీతరచన వనమాలి, సంగీతం అచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వి చిత్రం కోసం అమిత్ త్రివేది సాక్షాత్ తిరుపతి పాడిన పాట వింటున్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 9:15 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు ప్రసారమవుతాయి. 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. మనిషి మనసుకు నచ్చితే ఆ మనిషికి చెందిన ప్రతిదీ నచ్చుతుంది. గాజులైనా, సిగ పువ్వులైనా, కాలి మువ్వలైనా, పైట చెంగులైనా నచ్చటమే కాక మెచ్చుకోలుగా ఓ ముద్దును బహుమతిగా ఇచ్చేస్తూ కన్నుల అందాల్ని, చెక్కిలి సిగ్గుని, మురిసిపోయే మనసుని కలిపి రంగరించి అందిస్తే అవే కళ్ళు చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, కొసరాజు రచన, వేదా సంగీతం.

ప్రకృతిలో ఒక్కో రంగు, ఒక్కో రుచి, ఒక్కో శబ్దం ఒక్కో సమయంలో మారిపోతూ ఉంటాయి. వసంతంలో పూల రంగులు, గ్రీష్మంలో మామిడి రుచులు, వర్షంలో కప్పల బెకబెకలు, శరత్తులో చంద్రుని తళతళలు, హేమంతంలో చల్లని స్పర్శలు, శిశిరంలో ఆకురాలు చప్పుళ్ళు, ఇవన్నీ మామూలే. ఎండలు కసిరితే, వానలు ముసిరితే గూడులేని కోయిల పాట ఎలా పాడుతుంది? మోసం చేయటం రాక, ద్వేషపట్టం తెలియక, మగచాలు అంటే వాకిటి ఎదురుగా నిలిచిన మందారాన్ని మల్లెల వేళ్ల వెన్నెల మాసంలో కూసే కోయిల గీతం అంటున్న ఈ పాట. ఈ పాటలో మల్లెల మాసమని వెన్నెల వేళయని ఉండాలని కొందరు అంటున్నా, మల్లెలకు పూచేందుకు పెట్టుకునేందుకు ఒకవేళ ఉంటుంది గనక, వెన్నెలకు మరింత వెలిగించే మాసం మధుమాసం ఉంటుంది గనక, ఆ అర్థంలో ఈ గీతం సాగుతోంది. ఇది రచయిత ప్రత్యేక గీతం. సుఖదుఖాల చిత్రంలో పి. సుశీల, దేవులపల్లి రచన, ఎస్పి. కోదండపాణి సంగీతం.

జానపదం జనుల గుండె చప్పుడు. చింతచిగుళ్ళు, ఊరి సెలగేళ్లు, కందిచేలు, డొంకదారులు వీటి వెంట పాట సాగిస్తూ గాజుల చప్పుడుతో చిగురు కోస్తుంటే కొమ్మలపై నుంచి భయపెట్టాడని, ఊరి చెరువులో ఈదులు ఆడుతుంటే నీటి లోపల నుంచి భయపెట్టాడని, చేల కావలిలో డొంకదారిలో తిరిగి వస్తుంటే మళ్లీ భయపెట్టాడని, ఇలా కేవలం భయపడుతున్నాడే తప్ప తమ పెళ్లికి లగ్గం మాత్రం పెట్టడం లేదు అంటూ ప్రియుడిని నిలదీస్తున్న జానపద బాణీలో సాగే ఈ పాట అమ్మమాట చిత్రంలో ఎల్ ఆర్ ఈశ్వరి, సి నారాయణరెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం.

చినుకు కురులపై పడితే ఆణి ముత్యమని, తనువుపై పడితే తడి ముచ్చట అని, ఎంత చేరువైనా మధ్య దూరం ఉంటూనే ఉందని, వెన్నెల ఉరుముతోందని, ఒక పక్క వసంతం మరొక పక్క కోయిల పాట, కుసుమ పరాగాలపై భ్రమర గీతికలపై ఊహల మొగ్గలు వేసి ప్రకృతిలో మమేకమై చేరాలనుకుంటున్న కెరటంలా, కెరటమే కావాలనుకుంటున్న తీరంలా కలిసి మెరిసే రసరమ్య గీతి పల్లవిస్తే ఈ పాటవుతుంది. జీవన తరంగాలలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసిసిల డాక్టర్ సి నారాయణరెడ్డి రచనా, చక్రవర్తి సంగీతం.

అన్ని వేళలా అన్నీ అందుబాటులో ఉండవు. దొరికిన దాంతో సంతృప్తి చెందటం ఓ ఎత్తైతే, ఊహించిన దానికంటే ఎక్కువ దొరికినప్పుడు మనసు ఆకాశంలో విహరిస్తుంది, జాబిల్లి చేతిలోకి వచ్చేస్తుంది. జీవితంతో వసంతం వచ్చినట్టుగా, పువ్వులు నవ్వినట్టుగా అనిపించి చప్పబడిన ఆశలు చిగురులు తొడుక్కున్న సమయంలో ఆ మేని పులకింతల్ని, తన నచ్చలి పలకరింపుల్ని అలహేయ బిలావల రాగఛాయల్లో అందుకుంటున్న పాట. ఆత్మగౌరవం చిత్రంలో పి. సుశీల, దాశరథి రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

తనువు శృతిని నాదంగా, యదగతుల్ని మృదంగ తాళంగా, తన అక్షరాలను దీపాలుగా వెలిగించి గానాభిషేకం చేయటానికి, అలాగే గమకంతో సంగీతామృత సేవ చేస్తానని, నిరంతరం ఆ గానంలో మునిగి తేలతానని, తన గానం స్వరంలా నీ పాదాలకు గేయ పారాణి కావాలని అరుదైన ప్రత్యేక గాయకుడు తన గళ మధురిమను ఒలికించిన గీతం. మేఘ సందేశం చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి రచన, రమేష్ నాయుడు సంగీతం.

అదృష్టాన్ని అందుకునే లేపే దురదృష్టం వచ్చి గట్టిగా పట్టుకుంటే గుండెకు గుబులవుతుంది, గొంతు తడారుతుంది, హృదయం పాటపాడమన్నా కంఠం జేరబోతుంది. ఆశపడే గుండెకు, నిరాశపరిచే గొంతుకు మధ్య పాట అందుకుంటుంటే తెలుస్తుందని విధి లీలల్లో పడిపోయి మెడలో వేయకముందే రాలిపోయిన విరిమాలల సాగుతున్న జీవితాన్ని పాటలోనైనా గెలవాలని ఓ గాయని తన మధురగళంతో మన గుండెకు చెబుతున్న ఓ విషాదగాథ. గోరింటాకు చిత్రంలో పి సుశీల, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

అన్నబిడ్డలు ఒక పక్క, పెంచుకున్న మమకారం మరొక పక్క, ఏదో జన్మజన్మల రుణానుబంధంలా కొన్ని సంబంధాలు ఉండవచ్చు. అందుకే మనది అనుకున్నది మనది కాదని, మనది కాదు అన్నది మనకు కాకుండా పోదు అని యుగళగీతైనా ప్రబోధగీతంగా సాగిపోయే మధురగీతం. ఆత్మబంధువు చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

ప్రేమకు పునాది నమ్మకం. అయితే ఆ నమ్మకానికే అనుమానం కలిగించేస్తూ ప్రేమించాలా వద్దా అంటూ సందేహాన్ని ఒకరికొకరు కలిగించుకుంటే పెళ్లి పేరుకు జారుకునే అబ్బాయిలు, డబ్బుకు విలువిచ్చే అమ్మాయిలు, కాలేజీ ఎక్కొట్టే అబ్బాయిలు, వరండాలో వాళ్ళు చూపులు చూసే అమ్మాయిలు, వీరందరినీ చూస్తూ ఒకరికొకరు ప్రబోధం చేసుకుంటున్న ఈ పాట ఆత్మీయుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల.

కలికి చిలకమ్మ, గూటిలో గోరింక, కోనసీమ బుల్లెమ్మ వీటిలో ప్రత్యేకతలను చెబుతూ సొగసులోని పూతరేకుల తెయ్యదనాన్ని, వయసులోని పాలమేగడల కమ్మదనాన్ని ఏకరవు పెడుతూ తనని ఆపుతుంటే కమ్ముకుంటానని, అలలా వెళ్ళిపోతానని, పోటెత్తి పైకొస్తే పడవలా తేలిపోతానని పున్నమి చంద్రుడిలో వెరబూసే సన్నజాజుల సిన్నిని పలకరిస్తున్న మధురగీతం. జీవనజ్యోతి చిత్రంలో సుశీల బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి, కెవి మహదేవన్.

ఆ అందాలు చదువులేని గ్రంథాలని, తానే తన ఈడని, తోడని, జోడని, నిస్త్రాణమైన జీవితం ఆ రాకతో రాగమయమై పలుకుతోందని, పాడితే వీణవుతోందని, అందెల సందడిలో పలకరింతల నవ్వుల చంద్రచకోరం కోసం రాజకుమారిగా స్వాగతిస్తూ పాడుకుంటున్న పాట శుభరాత్రి గీతం. నాగమల్లి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, వేటూరు సుందరామూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ విన్నారు.

రేపు అనగా 2026 జూలై నెల 31వ తేదీ శుక్రవారం నాడు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. ఉదయం 6 గంటలకు అర్చన కార్యక్రమంలో క్షేత్ర దర్శిని, 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన వాతరోగాలు పంచకర్మ చికిత్స. ఈ అంశం గురించి డాక్టర్ సుభద్ర గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి, 12 గంటలకు చైతన్య స్ఫూర్తి. రెండు గంటల 15 నిమిషాలకు శక్తిశీలి, 5 గంటలకు చాయ్తో హాయి కబుర్లు. ఇక రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్తో సమస్య వస్తే ఏం చేయాలి, ఈ అంశం గురించి

మాజీ ప్రముఖ న్యాయవాది, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

8 గంటలకు మీట్ ది స్టార్, రాత్రి 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలను ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.